0: Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Veda Patah Yajurveda Prama Patah
2: Om ఇషేత్వాత్ ఊర్జే ఊర్జేత్వాత్ వాయవః వాయవస్థస్థోపాయవః ఉపాయవస్థా ఉపాయవ ఇత్యుపాయవః స్థదేవః దేవోవః వస్సవితా సవితా ప్రార్పయతు అర్పయతు శ్రేష్ఠతమాయ శ్రేష్ఠతమాయ కర్మణే శ్రేష్ఠతమాయేతి శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వం యాయధ్వమగ్నియః అగ్నియా దేవభాగం దేవభాగమూర్జస్వతీ దేవభాగమితి దేవభాగం ఊర్జస్వతి పయస్వతీ పయస్వతే ప్రజావతీ ప్రజావతేరనమేవాః ప్రజావతేరితి ప్రజావతీ అనమేవా అయక్ష్మాః అయక్ష్మా మా మావః వస్తేన హస్తేన ఈశత ఈశత మా మాఘశగుంసః అఘశగుంస రుద్రస్య అఘశగుంస ఇత్యఘశగుంస రుద్రస్య హేతిః హేతిః పరే పరివః వో వృణక్తో వృణక్తు ధ్రువాః ధ్రువా అస్మిన్ అస్మిన్ గోపతౌ గోపతౌ స్యాత గోపతావితి గోపతౌ స్యాత బహ్వీః బహ్వీర్యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ పాహి పాహీతి పాహి ఇషేత్రి చత్వారిగుంసతో యజ్ఞస్య ఘోషతు ఘోషదసి అసి ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్షః ప్రత్యుష్టమితి ప్రతి ఉష్టం రక్షః ప్రత్యుష్టాః ప్రత్యుష్టా అరాతయః ప్రత్యుష్టా ఇతి ప్రతి ఉష్టాః అరాతయః ప్రాప్రేయం ఇయమగాత్ అగాద్ధిషణా ధిషణా బర్హిః బర్హిరచ్ఛ అచ్ఛమనునా మనునా కృతా కృతా స్వధయా స్వధయా వితష్టా స్వధయేతి స్వధయా వితష్టాతే వితష్టేతి వితష్టాః తా ఆవహంతి వహంతి కవయః కవయ

దేవం గమమసి, దేవం గమమితి దేవం గమం అసీత్యసి. సహస్రవలచ అష్టాత్రిగుంసిత్య శుంధధ్వం దైవ్యాయ దైవ్యాయ కర్మణే కర్మణే దేవయజ్యాయై దేవయజ్యాయై మాతరిష్వనః. దేవయజ్యాయ ఇతి దేవ యజ్యాయై మాతరిష్వనో ఘర్మః ఘర్మోసి అసి ద్యౌః ద్యౌరసి అసి పృథివీ పృథివ్యసి అసి విశ్వధాయాః విశ్వధాయా అసి విశ్వధాయా ఇతి విశ్వధాయాః. అసి పరమేణ పరమేణ ధామ్నా ధామ్నా దృగుంహస్వ దృగుంహస్వ మాహ్వాః. వార్వసూనాం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి శతధారం శతధారం వసూనాం శతధారమితి శతధారం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి సహస్రధారం సహస్రధారగం హుతః సహస్రధారమితి సహస్రధారం హుతస్తోకః స్తోకో హుతః హుతో ద్రప్సః.

వాహిగంశిషం హిగంశిషమురు ఉరువాతాయ వాతాయ దేవస్య దేవస్య త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేష్మినో ప్రసవైతి ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణః బాహుభ్యామితి బాహోభ్యాం పూష్ణో హస్తాభ్యాం హస్తాభ్యామగ్నయే అగ్నయే జుష్టం జుష్టన్ని నిర్వపా

0: ఉరువంతరిక్షం అంతరిక్షమను అన్విహి ఇష్యతిత్యాహ అదిత్యాస్త్వాత్వోపస్థే ఉపస్థే సాధయామి ఉపస్థైత్యుపాస్థే సాధయామ్యగ్నే అగ్నే హవ్యం హవ్యం రక్షస్వ రక్షస్వేతి రక్షస్వ. ఓం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
2: ఓం నమః శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం.org, ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ శివ స్తోత్ర. ఇన్ దిస్ యు ఆర్ అబౌట్ టు లిజన్ శంకర సదాశివ చంద్రశేఖర ప్రెసెంటెడ్ బై మరగదమణి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.

0: యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమాని, పరంధామానికి పొందడానికి కావలసిన యోగ్యత సంపాదించుకుంటే వాడిని ఆ పరంధామానికి చేర్చడంలో రెండు మార్గాలున్నాయి. ఆ వాడి యొక్క యోగ సాధన బట్టి వాడు నేరుగా వెళ్ళిపోతాడు పరంధామానికి. కొందరికి ఏం చేస్తారంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఉండే ఊర్ధ్వలోకాల్లో కొంతకాలం ఉంచి ఉంచి ఉంచి మజిలీలు, కొందరు హైదరాబాద్ నేరుగా వచ్చి ఏ తిరుపతి నుంచో, కొందరు విజయవాడలో దిక్కు కొంతకాలం, కొందరు మరో లోకంలో దిక్కు కొంతకాలం, ఇలా వెళతారు. కొందరు తిరిగి వచ్చేసేవాళ్ళు, కొందరు అక్కడ ఉండేవాళ్ళు అవచ్చు. ఇలాగా ఆ వెళ్లే త్రోవలు మలచబడ్డున్నాయి. ఇలా జీవుల్ని గమనించుకుంటూ ఆ సూర్యకిరణ మార్గముల ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. అదొక విశేషం అండి. అందుకే పథీనాం పతయే నమః అనడంలో అంతరార్థం ఇది. అందుకు ఆయన్ని ఆధారం చేసుకున్న కాలంలో ఈ మార్గములు ఎలా ఉంటాయంటే, ధూమ్ర మార్గములు ఏమిటి, అర్చిర్ మార్గములు ఏమిటి అంటే, ఉత్తరాయణం శుక్లపక్షం పగటిపూట దీనిని ప్రధానంగా మనం అర్చిర్ మార్గం అంటాం. ధూమ్ర మార్గం అంటే కృష్ణపక్షం దక్షిణాయనం రాత్రి అని చెప్పబడుతున్నటువంటివి. అయితే ఈ సమయాల్లో అర్చిర్ మార్గంలో వెళ్లేవారు కైవల్యాన్ని పొందుతారంటే అంటే పగల పోతేనే వెళ్తారా అండి అని కాదు. ఇక్కడ ఈ మార్గములకు అభిమాన దేవతలను కొందరుంటారు. శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత, దినాభిమాన దేవతలు అని ఉంటారండి. ఒక వ్యవస్థ మనం చూస్తున్న కాలభాగం గాని భావం గాని ఉంటే రెండింటికి దేవతలు ఉంటారు. ఆ దేవతలు దాని నియామకులు. ఆ జీవుడు కర్మ బట్టి ఆ శుక్లపక్షాభిమాన దేవత, దినాభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత వాడిని ఉత్తమ గదుకు తీసుకెళ్తుంది. వాడి దక్షిణాయనంలో పోయినా పర్వాలేదు, వాడి కర్మ బట్టి కాలం అనమాట. అంతేగాని వాడికి ఆ కాలంలో పోయాడు కనుక వాడికి ఈ గతి అనడానికి లేదు. అందుకు వాడు ఉత్తరాయణంలో ఫలాని రోజులు పోయాడండి చాలా గొప్ప విషయం అనుకోవడానికి లేదండి. వాడి కర్మ కూడా అక్కడ అంటే అది కాదని కాదు, అది కొంతవరకు పాసిబిలిటీ. అందుకు దక్షిణాయనంలో పోయిన వాళ్ళందరూ పాపం మళ్ళీ వచ్చేసే మార్గాలకు వెళ్ళారు అనుకోవడానికి లేదు. అక్కడ వాడి కర్మ బట్టి అభిమాన దేవతలు వాడిని తీసుకువెళతారు. ఈ మార్గములు ఏవైతే ఉన్నాయో ఇవి పథములు. ఈ పథములన్నిటినీ ఏర్పరిచి ఇంత విశ్వ వ్యవస్థను నడుపుతున్నాడండి. మన బ్రతుకు మనకు పెద్దది కనుక ఇంత విశ్వంలో నేనొక్కడిని నా దేవుడు ఒకడు అని అనుకుంటున్నాం. కానీ నాలాంటి వాళ్ళు, నాకన్నా గొప్ప వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు ఎంతమందో ఎంతమందో ఎంతమందో. ఈ వ్యవస్థ ఎంతో మనకు అర్థం కాదు. అందుకు ఒక్కటి అర్థమైతే చాలు, ఇన్ని పథములు తెలిసే కన్నా పథముల పతి ఒకడు ఉన్నాడన్న విషయం తెలిస్తే చాలండి. పతీనాం పతయే నమః, ఆయన్ని తెలుసుకుని అటువైపు మనం దృష్టి పెడితే మన మార్గం అటు ఇంకా డైరెక్షన్ అటు తిప్పినట్టే. డైరెక్షన్ అటు తిప్పుకున్నామా ఇంకా ఆయన తప్పదు చూసుకుంటూ ఉంటాడు, మార్గములో మలుచుకుంటూ ఉంటాడు, బుద్ధిని అధిష్ఠించి ఉంటాడు. అలాగే పతీనాం పతయే నమః అంటే మన బుద్ధి పోయే ఆలోచనా మార్గములు. ఇన్ని ఆలోచనా మార్గములు ఎవడి ఉండడం వల్ల వస్తున్నాయో ఆయన పతీనాం పతి. ఇన్ని ఆలోచనలు చేస్తున్నాం, బోరుడు ఆలోచనల మార్గాలు. ఈ తోవలో వెళితే ఎలా ఉంటుంది, ఈ ఐడియా ఎలా ఉంటుంది, ఈ ఐడియాలో తోవలంటే కొన్ని ఐడియాలు ముంచేస్తాయి, కొన్ని ఐడియాలు తెలుస్తాయి, ఏ పథం ఎటుపోతుందో తెలియదు. అయితే ఏ ఐడియా పుట్టడానికైనా ఐడియా పుట్టించే చైతన్యం ఒకటి లోపల ఉంది కదా, అతడు పతీనాం పతి అనేటువంటిది లోపల తోవలు వెతుక్కునే విషయం తెలియడం. మొత్తానికి నా గతి నీవేనయ్యా అనే మాట ఇందులో కనిపిస్తుంది. దారులు మలచే దైవం ఆయన, దారులన్నిటికీ దైవం. దారికి చివర ఉండేవాడు కాదు, దారి పొడుగునా ఉండి కాపాడే దైవం. అటువంటి పతీనాం పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి మనం నమస్కరించుకోవాలి. అలాగే రకరకాల ఉపాసనా మార్గములు కూడా పథములే. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమిత పచ్చమితి చ రుచీనాం వైచిత్ర్యా దృజుకుటిల నానా పథజుషాం నృణామికో గమ్య తమసి పయసామర్ణవైవ అని మహిమ్న స్థితిలో పుష్పదంతుడు చెప్పిన మాట గుర్తుంది కదా. ఏం చెప్పాడు అక్కడ, రుచీనాం వైచిత్ర్యాత్, వాడి వాడి జీవలక్షణం కొద్దీ వాడికి ఏర్పడే రుచి బట్టి దానిలో ఉన్న వైచిత్ర్యం కొద్దీ రుజు కుటిల నానాపథ జుషాం. కొందరికి అలా తిరిగి తిరిగి వెళ్ళడం సరదా, అలా వెళదామండి ఎన్నో చూసుకుంటూ వెళ్ళొచ్చని, ఆ తిరగడం ఇంకా నేరుగా పోదామని, వాడి రుచి వాడిని ఎవడేమనగలండి. రుజు కుటిల నానాపథ జుషాం, ఎవడు ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ నృణామేకో గమ్య, అందరికీ గమ్యమైన తత్వం ఒక్కడేనయ్యా, అదే నువ్వు. త్వమసి పయసాం అర్ణవైవా, నదులన్నిటికి సముద్రం వలె నువ్వే గమ్యమవు అని చెప్పారే, అదే పథీనాం పతయే నమః అనేటువంటి మంత్రంలో మనం భావించవలసింది. అలాగే మనం చేసే ఆధ్యాత్మిక సాధనలో వైదిక మార్గములు, తాంత్రిక మార్గములు అని కొన్ని ఉన్నాయి. సదాచార సంపన్నులై తదనుగుణము నియమైన పాలనలు చేసే వాళ్ళకి వైదిక మార్గములు చెప్పబడ్డాయి. దానిలో వెళ్లలేని వాళ్లకి తాంత్రిక మార్గములు నిర్దేశింపబడ్డాయి. ఈ వైదిక తాంత్రిక మార్గములే పథీనాం పతయే నమః అనే మాటకు అర్థమని తర్వాత భాష్యకారులు మనకి వివరించి చూపించారు. ఈ విధంగా పథీనాం పతయే చెప్పినప్పుడు మరొక అర్థం ఉందంటే, మార్గములకు పతి అనే కాకుండా మార్గములో ఉన్నవారందరికీ పతి అని కూడా అర్థం. నాకు ఆ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎలా వెళ్తారో నాకు అనవసరం అండి, రోడ్ మెయింటైన్ చేయడమే నా పని అన్నాడు ఆయన. మార్గములో ఉన్నవారిని కాపాడుతాడు అంటే, మార్గములో ఉన్నవారిని కాపాడుతాడంటే ఎవరు సరి అయిన త్రోవలో ఉంటారో వారికి ఎప్పుడు రక్షకుడు ఆయన. అంటే ధర్మ మార్గంలో ఉన్నవారిని ఎల్లవేళలా రక్షించువాడు అని కూడా దీనికి మనం అర్థం గ్రహించాలి. ఇవన్నీ సంప్రదాయ బద్ధములైన అర్థములు. అటు తర్వాత పరమేశ్వరుడు పథీనాం పతయే నమః అని చెప్పుకున్న విషయం తర్వాత, నమో బభ్రుసాయ వివ్యాధినేన్నానాం పతయే నమః. మార్గాలు సరే, మార్గాల్లో వెళ్తూ ఉంటే మనకి ఆహారాదులు కూడా కావాలి కదండి, అవన్నీ ఇచ్చేవాడు ఆయనే. మరి వృక్షేభ్యో సస్పింజరాయ అన్ని ఏర్పరిచిన వాడు ఆహారం ఇవ్వడా? మనకు ఆహారమైన వృక్షాలని బాలతృణమల్ని ఏర్పాటు చేశారంటే మరి వాటికి ఆహారం కావాలి. వాటికి తన కిరణాలలోంచి ఆహారం ఇస్తాడట, పత్రహరితం తయారు చేసుకుంటాయి అవి, వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు అని అన్నానాం పతయే నమః గొప్ప మాట అండి. ఇందులో ఒక్కొక్కటి పతయే నమః ఒక్కొక్కటి తీసుకున్నా చాలు మనం ఆనందించవచ్చు. ఇక్కడ సస్పింజరాయ అనే శబ్దానికి మరొక వైదిక అర్థం ఉంది. ఇవన్నీ గ్రహించాల్సిందే. ఇన్ని అర్థాలా అండి అంటే అన్ని అర్థాలు ఉన్నాయి కనుక మంత్రమైందండి. ఇన్ని మనకు కావాలి. సస్పింజరాయ అనే మాటలో వైదిక అర్థం మరి కూడా తీద్దాం. సస్పింతిక అనేటువంటి రాక్షస శక్తులు కొన్ని ఉంటాయి. రాక్షసుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. దేవతల్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నారు. గంధర్వులని, అటు తర్వాత విద్యాధరులని, అనేక రకాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలు ఉంటాయి అందులో. అలాగే రాక్షసుల్లో కూడా అనేక రకాలైన జాతులు ఉన్నాయి. ఏదో రాక్షస జాతులు అంతరించే అనుకోవద్దు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, వాళ్ళేమన్నా గుర్తొస్తారు మహిషాసురుడు అని. లెక్కలేనంత మంది ఉన్నారు రాక్షసులు. లోపలికి చూసుకుంటే మనలోనే కనిపిస్తారు, అది వేరే విషయం. ఈ రాక్షస శక్తులు కూడా కంటికి కనిపించకుండా తిరుగుతూ ఉంటాయి. మన కంటికి కనిపించకుండా తిరిగే రాక్షస శక్తులే యాతుధాన్యః అనే శబ్దంలో చెప్పబడేవారు. ఈ రాక్షసుల్లో యక్ష, రక్ష, పిశాచ ఇత్యాది జాతుల్లో రక్షస జాతులు చాలా ఉన్నాయి. ఈ రక్షోహరణ మంత్రాలు కూడా వేదాల్లో ఉన్నాయి. వీళ్ళ పనులు ఏమిటి అంటే, ఎక్కడ సత్కార్యాలు జరుగుతున్నా అక్కడికి నాశనం చేయడం వాళ్ళ యొక్క పని, వాళ్ళ పని అది. ఆ రాక్షసులు బయటుంటే పోలుస్తామేమో, లోపలికి వచ్చి కూర్చునే ప్రమాదం ఉంది. లోపల ఉన్నవాడిని వాడు పోల్చలేడు కదా, అప్పుడు వాడు బుద్ధుల్లో కూర్చుని రాక్షస బుద్ధులు పుట్టిస్తూ ఉంటారు. పాపం కలియుగంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. కనుక సస్పింతిక అనే ఒక రాక్షస శక్తులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞ ద్రుహాహ నిర్వచనం చెప్పారు వేద యజ్ఞ శాస్త్రవేత్తలు. ఇది ఇది ఒక సైన్స్. యజ్ఞ ద్రోహులు అని వాళ్ళకి, సస్పింతిక అనే రాక్షసులు యజ్ఞ ద్రోహులు అంటే యజ్ఞం జరగకుండా చూడడంలో వీళ్ళు నెంబర్ వన్. అందుకు యజ్ఞాలను నిందించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. యజ్ఞములు సాగనివ్వరు. యజ్ఞము అంటే ఈశ్వరారాధనకి ఉపయోగించే కర్మలు యజ్ఞములు, కృతజ్ఞతాపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు, త్యాగపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు. ఈ మూడింటికి యజ్ఞములని పేరు. త్యాగం, కృతజ్ఞత ఈ రెండింటితో మనం ఏం పని చేస్తామో అది ఈశ్వరుడు అందుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. త్యాగము, కృతజ్ఞత విడిచిపెట్టడంలో గొప్పతనం ఉంది. నీది కాదు అని విడిచిపెట్టడమే గొప్పతనం. నా మమ అనడంలో గొప్ప విశేషం ఉంది. అదేవిధంగా నువ్వు వేటి నుంచి బ్రతుకుతున్నావో వాటికి కృతజ్ఞత సమర్పణమే యజ్ఞం, అది విశేషం. అలాగే ఈశ్వర ఆరాధన అందరికీ కన్నా కృతజ్ఞత చూపించవలసిన వాడు ఆయనకే కదండి మనం. అందుకే ఈశ్వర ఆరాధన యజ్ఞం అని చెప్పబడుతున్నది. ఈ మూడు రకములైన యజ్ఞములు జరగకుండా చేస్తే జీవుడు అధపతనమైపోతాడు. అందుకు ఈ రాక్షస శక్తులు ఏం చేస్తాయంటే యజ్ఞ ద్రుహాహ, వాడిని ధర్మంలో ఉండనివ్వవు, సరి అయిన విధంగా ఈ యజ్ఞకర్మలు సాగనివ్వవు. యజ్ఞము అంటే ధర్మాచరణ కూడా, ధర్మాచరణే యజ్ఞం ఇంకా మాట్లాడితే. అందుకు ఈ ధర్మ మార్గముల్లో వెళ్లనివ్వకుండా అవరోధించేవి ఏవో వాటిని సస్పింతిక అని అంటారు. ఈ సస్పింతిక అనే రాక్షస శక్తుల్ని సంహరించువాడు గనక సస్పింజరాయ అనర్థం. యజ్ఞద్రోహమైన రాక్షస శక్తుల్ని సంహరించువాడు. ఈయన్ని తలంచుకుంటే చాలండి మనకున్న అడ్లన్నీ పోతాయి. ఎప్పుడైతే అడ్లు పోయాయో అప్పుడు కనబడేవి వెలుగుదారులు, జ్ఞాన కాంతి మార్గములు. అందుకే త్విషీమతే కాంతిమయుడు. అప్పుడు కనబడతాయి దారులన్నీ, పథీనాం పతయే నమః మార్గములు కనబడతాయి. ఆ యజ్ఞ ద్రోహులు తొలగిపోయిన తర్వాత కాంతిమయమైన జ్ఞాన మార్గాలు పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. దాని ద్వారా మనం పరమపదాన్ని అందుకోబోతున్నాం. అది ఇందులో దాగిన మరొక అర్థం. ఇటువంటి స్వామి దేని మీద ఉంటాడయ్యా అంటే, నమో బభ్రుషాయ వివ్యాధినే నానాం పతయే నమః. నమో బభ్రుషాయ, బభ్రుష బభ్రువునందు ఉండువాడు అని. ఇది బభ్రు అనే శబ్దం, రలయోర భేద. వైదిక శబ్దాలు ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. బభ్రు అన్నా బభ్రు అన్నా ఒక విధంగానే మనం గుర్తించాలి. బభ్రు అంటే వృషభము అని అర్థం. బిభర్తి ఇతి బభ్రుహు, భరించునవి అని అర్థం. భరించేదాని మీద కూర్చుంటాట. ఎవడైనా సరే తన ఏది భరించగలదో దాని మీద కూర్చోగలడు. ఒక కుర్చీ వేస్తే కాళ్ళన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం. అది బబ్బురు అయితేనే కూర్చుంటాం, లేకపోతే కూర్చోగలమా చెప్పండి. మనల్ని భరించగలే కెపాసిటీ ఉంటే కూర్చుంటాం. స్థూలకాయుడైతే మామూలు చిన్న ప్లాస్టిక్ కుర్చీ వేసి కూర్చో అంటే వెనక ముందు ఆలోచిస్తాడు. ఎందుకంటే అది బబ్బురు అవునో కాదో ముందు చూసుకోవాలి. అప్పుడు షా శైతే తిష్టతి ఇది షా, అందుకే బబ్బురు షా అని చెప్పారు. అయితే పరమేశ్వరుడు దేని మీద కూర్చుంటాడయ్యా అంటే, మనమైతే దాన్ని కొమ్ము వంచడం కష్టం, దాన్ని కూర్చోబెట్టి కూర్చోవడం కూడా కష్టం. ఆయన హాయిగా ఆయన వెళితే చాలు, కొమ్ము తల వంచి అది వంగుతుంది అని కూర్చోగలడు ఆయన. అలాంటి దాని మీద కూర్చుంటాడు. అందుకే బభ్రువాహనుడు అనే పేరు మీరు వినుంటారు. బభ్రువాహనుడు అంటే శివుడు అని అర్థం. ఆ పేరు పెట్టుకున్నారు ఆ అబ్బాయి గారికి, అది విశేషం. అందుకు బభ్రుషాయ, బభ్రువునందు ఉండువాడు అంటే వృషభవాహనుడైన పరమేశ్వరునికి నమస్కారము అని అర్థం. బభ్రు విభర్తి, పరమేశ్వరం విభర్తి ఇది బభ్రుగు, పరమేశ్వరుణ్ణి భరిస్తున్నది ఏదో దాని మీద ఆయన ఉన్నాడు అని చెప్పడం. అంటే ఆయనకి పేరేమిటి, ఈశ్వరుని మొయ్యువాడు అని అర్థం బభ్రుగు అంటే. అంటే ఆయనకు ఐడెంటిఫికేషన్ లేదనమాట. ఓ ఇదా అండి ఆయన గారు కారండి, కానీ ఆయన గారు కారు. ఐడెంటిఫికేషన్ అట్నుంచి ఈ కారు ఆయనదండి కాదు, ఆయన గారు కారండి. అలాగే శివుణ్ణి మోయగలిగేవాడంటే ఎంత గొప్పవాడండి. అందుకు బభ్రుహు అన్నారు ఆయన్ని, దాని మీద ఆయన ఉన్నట్ట. అయితే అది ఆయన్ని మొయ్యగలిగేది ఏది, ధర్మము. బభ్రుషాయ అంటే ఇప్పుడు జ్ఞాన మార్గములు ధర్మ మార్గములు చెప్పాడు గనక ఆయన ఎక్కడ దొరుకుతాడయ్యా అంటే ధర్మము పైనే ఆయన దొరుకుతాడయ్యా. ధర్మమే వృషభము. అందుకే బభ్రుషాయ అనే నామంలో వృషోహి భగవాన్ ధర్మ అనే వేదసూత్రం ప్రకారంగా మనకి ఇది ధర్మస్వరూపమైన వృషభంపై కూర్చునేవాడు. పరమేశ్వరుడికి ముందు వృషభం ఉంటుంది, ఆయన కూర్చున్నది వృషభం మీద. దీని అర్థం ఏమిటి, వృషభం చూడకుండా శివుణ్ణి చూడకూడదు అని చెప్పారు. అంటే ధర్మం లేనిది భగవంతుడు కనిపించడు అది చెప్పడం అన్నమాట. వృషభాన్ని చూడకుండా శివుణ్ణి చూద్దామని అనుకోవడం అజ్ఞానం. అసలు వృషభం అనుజ్ఞయిస్తే గానీ శివుణ్ణి పూజ చేయం. అందుకే నందికేశ మహాభాగ శివ ధ్యాన పరాయణ మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని నమస్కరించాం. ఇందులో మరో విశేషం చూడండి, ఇక్కడ ఎన్ని అంతరార్థాలు. అందుకే మన ఆలయాలు విజ్ఞాన కేంద్రాలు. అందుకే చెప్తున్నాం, మన గుళ్ళు ప్రార్థనాలయాలు కావు, దేవాలయాలు. దానిలో దేవతాశక్తులు అన్నీ ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలి మనం, అది మన బాధ్యత. ఆ దేవతాశక్తులు ప్రపంచాన్ని కాపాడుతున్నాయి, అది విశేషం. ఈ వ్యవస్థ వేరండి, దీన్ని మరో దాంతో పోల్చడానికి లేదు. అజ్ఞానం కొద్దీ లేకపోతే అవసరం కొద్దీ అన్ని మతాలు ఒక్కటి అంటాం కానీ కావండి, ఇది ఇదే. ఎంత ఏదైనా ఈ వైదిక ధర్మం, వైదిక ధర్మం. ఇంకా ఇంత జ్ఞానం అందుకునే స్థాయికి అందరు రావాలి. పైగా ఇదొక మతం మిగిలిన వేరు మతాన్ని కాదు, అన్నిటికీ ఇది మూలం, ఇది విశేషం. ఈ జ్ఞానం వైపు వస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఇది ప్రపంచానికి సంబంధించిన ధర్మం. అదృష్టవశాత్తు మన దేశంలో పుట్టింది, అది మన యొక్క యోగం. ఇలాంటి దివ్యమైనటువంటి ఈ ధర్మంలో వృషభం శివుని ఎదురుగా ఉంటుంది. దీని అర్థం ధర్మం ద్వారా ఈశ్వరుని చూడాలని మాత్రమే కాదు, ధర్మం ఎప్పుడూ ఈశ్వరాభిముఖంగానే ఉండాలి అని దీని అంతరార్థం. నేను చాలా ధర్మం ఆచరించానండి, ధార్మికుణ్ణి ధార్మికుణ్ణి అంటే నీ ధర్మం గొప్పదే కానీ అది భగవదర్పణమైందా, భగవద్ అభిముఖంగా ఉన్నావా నువ్వు, ఇన్ని కర్మలు చేశాను ఇంత చేశాను అని విర్రవీగితే లాభం లేదు. నువ్వు చేసే కర్మలు నువ్వు చేసే ధర్మం అంత ఈశ్వరాభిముఖంగా ఉండాలి. అది ఎప్పుడు ఈశ్వరాభిముఖంగా ఉండాలి, ఈశ్వరుణ్ణి మోస్తూ ఉండాలి నీ ధర్మం ఎప్పుడు కూడా. నీ ధర్మం అంతా భగవంతుడు మొయ్యాలి. అయితే భగవంతుడు ఎక్కడ పెడితే అక్కడ కూర్చోడు,
1: ఆయనకు చక్కగా నాలుగు కాళ్ళు పనిచేసే దాని మీద కూర్చుంటాడు ఆయన. అందుకే ధర్మానికి నాలుగు పాదములు, సత్యము, అహింస, శౌచము, అస్తేయము. ఈ వివరం చాలా మార్లు చెప్పుకున్నాం, సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు గుర్తు చేసుకున్నాం. గుర్తు ఉన్న వాళ్ళకి నమస్కారం, గుర్తు తెచ్చుకున్న వాళ్ళకి మరో నమస్కారం, కొత్తగా విని గుర్తుంచుకుంటామనుకున్న వారికి చాలా నమస్కారం. ఎప్పుడూ గుర్తుంచుకుంటే ఇంకా సంతోషం. ఇక్కడ ఆ ధర్మస్వరూపుడైన వృషభం తెల్లగా ఉందిట. మనం ముందే చెప్పినట్లు ఒకప్పుడు చెప్పారండి, విన్నామండి, మళ్ళీ చెప్పిందే చెప్పారండి, చెప్పిందే చెప్పాను కాదు, విన్నదే చేస్తున్నామా లేదా అని కూడా ప్రశ్నించుకోవాలి. అందుకు విన్నదే మళ్ళీ ఎందుకు వినాలి అంటే చెయ్యాల్సింది చేస్తున్నామా లేదా అనే చెకప్ కోసం ఎప్పుడూ వినవలసిందే. తిన్న తిండే తినట్లే అలాగే అనమాట, విన్నదే వింటూ ఉండాలి. పైగా ధర్మం గురించి సత్యం గురించి చెప్తూ ఉంటే ఒక ప్రయోజనం ఉందిటండి. కొందరు ఎప్పుడు ధర్మాల గురించి చెప్తారండి, ఇవే కథలు చెప్పరు, భగవంతుని గురించి చెప్పరు అంటే, అసలు ధర్మం అనేది మృగ్యమైనప్పుడు ధర్మం గురించి ఎక్కువ చెప్పాలట. కలవు స్మరణాన్ముక్తి అంటే అర్థం అది. కలిలో అన్ని ధర్మాలు ఆచరించడానికి ఎలాగూ వీల్లేదు, కానీ స్మరించుకునే తరించండి అయ్యా చెప్తున్నాడు. ఈ ధర్మం చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే పంచభూతాలు సంతోషిస్తాయట, పంచభూతాలు కానీ పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే ధర్మమయమైన భారతం మొదలైన విషయాలు చెప్పినప్పుడు వర్షాలు ఎందుకు కురుస్తాయంటే ఆ ధర్మం వల్ల శాంతి ఒక్కసారి పంచభూతాల్లో కలిగి ఒక విధమైన ప్రసన్నత స్థితి ప్రకృతిలో లభిస్తుంది. అందుకే ధర్మం చెప్పేటప్పుడు ఇంతమంది తక్కువ జనం వస్తే నేను చెప్పనండి, అంతమంది వస్తే చెప్పానండి, అంతమంది వస్తే వినేస్తూ ఉన్నారా? కొన్ని పార్టీలు మీటింగులు పెడితే లక్షలు వచ్చేస్తారు, ఆ లక్షలు చూస్తే వీడు గెలిచిపోతాడేమో అనుకుంటారు, ఎవరికి ఏ ఓటు రాదు వాడికి. కనుక వచ్చిన వాళ్ళందరూ వింటారని విన్నవన్నీ చేసేస్తారని పాపం చెప్పినవాడు అనుకుంటే పెద్ద భ్రమ అది, వాడి వాడి యోగం బట్టి ఉంటుంది. కానీ వినేవాడు కూడా ఉన్నాడు ఎవడు, విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖ, ఆయన వింటూ ఉంటాడు. విశ్వమంతా చెవులున్నవాడు కూడా ఉన్నాడే, ఆయన వింటూ ఉంటాడు. చెవులున్న వాళ్ళందరిలోనే ఆయన ఉన్నాడు గనక ఆ చెవుల్లోనే ఆయనకు వినిపిస్తున్నామని తృప్తితో మనం వినిపిస్తే పంచభూతములు కూడా సంతోషిస్తాయి. విన్నవాడిలో ఉన్న పంచభూతాలు, చెప్పేవాడిలో ఉన్న పంచభూతాలు, విన్నవాడికి చెప్పేవాడికి చుట్టూ ఉన్న పంచభూతాలు అన్నీ సంతోషిస్తాయి. అవి సంతోషిస్తే చాలు మనం సంతోషిస్తాం, పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అందుకు ధర్మం చెప్పాలట. అందుకు నమో బభ్రుషాయ సత్యము అహింస. సత్యం గురించి ఎప్పుడో చెప్పుకున్నాం మనం, భూతహితమైనది యథార్థమైనది ఆయన భాషణము సత్యము. అదేవిధంగా స్వాధ్యాయ పూర్వకంగా ఉండడం, కల్లా కపటం లేని మాట సత్యం. ఇది చాలా విశేషం, అంటే హిపోక్రసీ ఉండకూడదు, అబద్ధము ఉండకూడదు. ఈ కల్లా కపటం లేని అనే తెలుగు మాట చాలా చక్కని నిర్వచన సత్యానికి, ఇది సత్యం. రెండు అహింస, మనకున్న మూడు కరణములతో ఏ ఒక్కరిని హింసించరాదు. అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండడం, ఇది విశేషం. ఈ మూడు తెలుసుకుంటే చాలు, ఇది సత్యం. రెండు అహింస అయిపోయింది, అస్తేయం అయిపోయింది, శౌచం మన పెద్దవాళ్ళు చెప్పిన సదాచార పాలనే శౌచం. ఈ నాలుగు ధర్మానికి నాలుగు కాళ్ళు. ఈ ధర్మం తెల్లగా ఉందిట అంటే స్వచ్ఛంగా స్పష్టంగా సాత్వికంగా ధర్మం ఉండాలి, సాత్విక ధర్మం. ఈ సాత్విక ధర్మం పైన పరమేశ్వరుడు లభిస్తున్నాడు. సాత్విక ధర్మం ఆచరించిన వాడు మాత్రమే ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోగలడు. అలాగే వేదానికి ధర్మమని పేరు, అదే వృషభం అని పేరు. అందుకే వేదాన్నే వృషభం, వృషభం నుంచి రంకెలు ఎలా వినిపిస్తాయో వేదమనే వృషభం ప్రణవమనే రంకె వేస్తూ ఉంటుంది. వృషభోరో రవీతి త్రిధాబద్ధ అని ఇవన్నీ కూడా చత్వారి శృంగో, ఇది వేదరూపమైన వృషభాన్ని చూపించారు. ఈ వేదం యొక్క ప్రధానమైన రంకె ప్రణవం అని వివరించారు. ఆ వేదాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి వాడు ఆయన, వేదము ద్వారా లభించేవాడు ఆయన. ఆ వేదము కూడా పరమాత్మనే చూస్తోంది, పరమాత్మనే చూపిస్తోంది. ఒక వస్తువును మనం చూస్తాం బాగున్నది అంటే అటు తర్వాత క్రమంగా ఆ వస్తువు మన వైపు చూడకపోతే ఆ వస్తువు ఎటు చూస్తుందో అటు చూస్తాం మనం. అలాగే ముందు నందిని చూసిన వెంటనే ఆయనకు దండం పెడితే ఎటు చూస్తున్నాడు రా అని చూస్తే అక్కడ శివలింగం కనిపిస్తుంది. ఆయన దృష్టి అటు, ధర్మం ఆయన్ని చూస్తోంది, వేదం ఆయన్ని చూస్తోంది, ఆయన్ని చూపిస్తోంది. అందుకు వేద వేద్యుడు ఆయన, వేదం ఇది. ఇది మనం గ్రహించడానికే నమో బభ్రుషాయ. ఈయన ఏం చేస్తున్నాడు దాని మీద కూర్చుని, వివ్యాధినే అంటే బాగా బాధేవాడు అని అర్థం. విశేషంగా వ్యధం కరోతి అని, విశేషేణ బాగా బాధట, మామూలుగా కాదండి. ఎంత బాధేవాడు ఆయన, మరి ఎందుకండి అంత బాధడం అంటే, ఎంత బాధితే రండి ఒక లోహం ఒక ఆకృతి తీసుకుంటుంది. అలా మనం బాగు చేయాలన్నా బాధాలి. ఈ బాగు చేసేటప్పుడు మనం చేసిన పాపాలంటే ఎన్ని బాధుళ్ళు బాధాలు ఆయన, ఈ బాధుళ్ళు బాధేవాడు. అందుకే బభ్రుషాయా వివ్యాధిని, బాగా బాత్తాడు. ఎందుకంటే ధర్మస్వరూపుడు గనక, ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు గనక. ఎవడు ధర్మం తప్పుతాడో వాడిని వివ్యాధినే అంటే అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తాడు. ఆయన తప్పించుకోవడానికి వీలు లేకుండా అటాక్ చేసి కొడతాడు వాడిని. అందుకు వివ్యాధినే, బభ్రుసాయికి వివ్యాధినికి లింక్ చూడండి. ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు గనక ధర్మ మార్గం తప్పిన వారిని హింసిస్తాడు. అయితే కొట్టేవాడు అయినా అన్నం పెట్టేవాడు ఆయనే. అమ్మ చూడండి, తప్పు చేస్తే కొడుతుంది, కొడితే వాడు అన్నం తిన్న నలిగినా మా బాబు గదు అని అన్నం పెడుతుంది. అలాంటి వాడు అండి ఆయన. అందుకే వివ్యాధినే అన్నానా పతయే నమః తర్వాత నాము ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అంటే అర్థం ఈ ధర్మం, ఈ ధర్మమే మనకు అన్నం పెడుతోంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, ధర్మం ద్వారానే అన్నం మనం లభింపజేసుకుంటున్నాం. అదే అన్నాద్భవంతి భూతాది నుంచి పర్జన్యాదన్న సంభవ శ్లోకంలో పెడితే ఆ ధర్మం వేదం ఏదైతే ఉందో దాని ద్వారానే వృష్టి లభించి దాని ద్వారానే అన్నములు లభిస్తున్నాయి. ఈ అన్నములన్నిటికీ పతి ఎవడో ఆయన అన్నానాం పతయే నమః. ఈ అన్నములన్నీ కూడా ఆయన ఇచ్చినవే అని తెలిసినప్పుడు, ఇవి ఆయన శక్తులే అన్నప్పుడు, వీటన్నిటినీ మన అమ్మగా చూస్తే, అమ్మ అన్నం పెట్టింది సరే, అమ్మ అన్నం పెడితే ఆ అన్నం అమ్మాయి మనల్ని మళ్ళీ లోపల కాపాడుతుంది అవునా లేదా అండి. ఆలోచించండి ఎంత చక్కటి భావన. అమ్మ అన్నం పెట్టింది, మరి లోపలికి వెళ్ళిన అన్నం అమ్మని మించి మనకు లోపల శక్తినిస్తుంది అవునా లేదా. అందుకే ఎవరు అమ్మ, అన్నమే అమ్మ, అమ్మ అమ్మనే మనకు అందజేస్తుంది అని తెలుసుకోవాలి. అందుకే అన్నాన్ని అమ్మ అని మనం నమస్కారం చేసుకున్నాం. అన్నపూర్ణమ్మ అన్నాం, అన్నానాం పతయే నమః, అన్నపూర్ణాపతయేన విశ్వనాథుడు. అది విశేషం, అన్నానాం పతయే నమః. అన్నం ఎందుకు తినాలో అమ్మ శ్లోకంలోనే ఉంది, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అన్నం అయిపోయింది అంద ఆవిడ సదాపూర్ణే. ఆవిడ ఎప్పుడు అన్నం చక్కగా వడ్డించగలదంటే శంకర ప్రాణవల్లభే అంటే ఆవిడ వడ్డిస్తుంది ఆనందంగా. ఆయన గారిని గుర్తు చేస్తే ఆవిడకి చాలా సంతోషం. అందుకు శంకర ప్రాణవల్లభే మహాపతివ్రత గనక భర్త గురించి పొగిడితే చాలు పరవశించిపోతుంది. అందుకు శంకర ప్రాణవల్లభే అనగానే వడ్డించేస్తుందట. ఆ వడ్డించిస్తే ఉళ్ళంతా చక్కగా నింపుకుని మళ్ళీ బయటపడతాం. అందుకు కాదు, ఎందుకు అన్నం తినాలంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం వైరాగ్యం కలగడానికి అన్నం తినాలి, అందుకు భిక్ష పెట్టమ్మా. అన్నం యొక్క ప్రయోజనం ఎంత బాగా చెప్పారండి. అందుకు పరమేశ్వరుడు ధర్మస్వరూపుడై ఈ విశ్వములో ధర్మమునందు అధిష్ఠించి ధర్మము తప్పిన వారిని హింసించి అన్నాన్ని కలిగిస్తున్నాడు. ఇక్కడ వివ్యాధినే అన్న విషయంలో మరొక అంతరార్థం కూడా ఉంది. అన్నం తయారు చేసే పద్ధతే వివ్యాధినే. వేద విజ్ఞానం అందుకే ఇంత విశేషం. బభ్రుషాయ విశ్వంలో ప్రతిదీ ఆయన భరించేదే. ఇందాక చెప్పినటువంటి ఆ దివ్య శక్తులు అన్నింటిలో ఆయనే ఉన్నాడు. మరి ఆయనే ఉన్నప్పుడే దాన్ని భరించినట్టే కదా. ఆ భరించిన దాని యందు ఉండి ఏం చేస్తున్నాడంటే వివ్యాధినే అనేక రకములుగా వ్యథపరుస్తున్నాడు అన్నారు. ఈ వివ్యాధినే లక్షణం ప్రపంచంలో ఎలా వ్యాపింపజేశాడో చూడండి. ఒక రైతులో ఈశ్వరుడు వివ్యాధినే శక్తిని ప్రవేశింపజేస్తాడు. ఆ రైతు ధరించే నాగలిలో వివ్యాధినే శక్తి ఉంటుంది. ఆ రెండూ లేకపోతే వాడు భూమిని వ్యథపరచలేడు. వాడు భూమిని భూమిగా అలా వదులుతాడా, దాన్ని వ్యథపరుస్తాడు, దున్నుతాడు కిందది పెకలించి వివ్యాధినే. ఆ తర్వాత విత్తనం విత్తనంగా ఉంటే వ్యధపరచకుండా తిండొస్తుందా చెప్పండి. దానిలో మరో వ్యథ జరగాలి, అది మార్పు చెందాలి. వివ్యాధినే అంటే పరిణామ ప్రదాయకుడు అని అర్థం. ఆడు తర్వాత తయారైనటువంటి పదార్థం ఏదైతే వచ్చిందో దాన్ని మనం వివ్యాధినే చేస్తున్నాం. ఆ వచ్చిన ధాన్యాన్ని నూర్చి కళ్ళెం పెట్టి దాగరగా మరపెట్టించి ఎంత వివ్యాధినే చేస్తున్నాం అన్నం వచ్చేటప్పటికల్లా. ఇలాగ వ్యవస్థలో వివ్యాధినే వ్యవస్థ దాగి ఉంది విశ్వమంతా కూడా. తద్వారా లభించే అన్నం ద్వారా మనం పోషింపబడుతున్నాం. అందుకే నమో బభ్రుషాయ వివ్యాధినే అన్నానాం పతేనమ అనే దానిలో ఉన్న లింక్ ఇంత దివ్యమైనటువంటిది. ఇలాగ అన్న ప్రదాయకుడైనటువంటి పరమేశ్వరుడు అలా స్వామిని నమస్కరించుకుంటే ఎవడికి అన్నం లోటు ఉంటుందో చెప్పండి. తప్పకుండా అందజేస్తాడు. అందుకే కదా మనకి ఒక జానపదుల కథ ఒకటి ఉంది. ఈయన అందరికీ అన్నం పెడతట చూద్దామని పార్వతీదేవి ఒకసారి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అంటే అన్నం పెట్టడానికి వెళ్తున్నానన్నట్ట. సరే అయితే మీరు వెళ్ళిరండి అన్నదిట. తిరిగి వచ్చేటప్పటికి అందరికీ అన్నం పెట్టారంటే అందరికీ పెట్టానన్నట్ట ఆయన. అలాగా లేదు అబద్ధం ఆడుతున్నారు, లేదు పెట్టానన్నట్ట. మరి నా దగ్గర భరిణిలో ఒక చీమను దాచించాను, దానికి పెట్టారా లేదో అని తీసిందిట. అప్పుడు ఆ చీమ బియ్యం గింజ తింటుంది దాంట్లో. ఆయన ప్రతి ఈ కథ నిజమా అబద్ధమా పార్వతీదేవి అడిగిందా ఇది కాదు అక్కడ అర్థం. తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ప్రతి దానిని పరిశీలించి దానికి కావలసిన ఆహారం దానికి ఇచ్చేవాడు. అన్నం అంటే మరొక అర్థం కేవలం కడుపు నింపేదని మాత్రమే కాకుండా మనకు భుక్తి ముక్తించ దేహి అనంటే. ఒక ఆయన ఒకసారి ప్రశ్న వేశాడు, వాడికి మూడు పుట్ట తిండి దొరికిపోతుంది దానికి. చిన్నప్పటి నుంచి ఆకలి అంటే తెలియదు. ఏమంటే పరమేశ్వరుని ముక్తి అడిగితే బాగుంది కానీ భుక్తిందేహి భుక్తిందేహి అనడం ఏంటండి బాబు? అన్నం కోసం అడుక్కోవడమా? అసలు మనకు తెలియదండి అన్నం అనేటువంటి దానివల్ల శరీరం పోషింపబడ్డం కాదు, శరీరం ఏర్పడుతుంది. ఇది విషయం తెలుసుకోండి. అన్నం వల్ల ఏం జరుగుతుంది? శరీరం ఏర్పడుతుంది, ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది దానివల్ల, అన్నం వల్ల. అందువల్లనే మరణ అనంతరం అన్న పిండాలు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ జీవుడికి శరీర నిర్మాణంలో మనం బాధ్యత వహించాలి. ఎందువల్ల? ఏమంటే మనం ఇస్తే పోతుందా? వాడు బతుకు వాడికి ఉండి కదా, పోతే మనం ఇస్తే ఆ తిండి వాడికి చేరుతుందా? అసలు తిండి కూడా అర్థం కాని బ్రతుకుమంది. తినడం తప్ప తిండి గురించి జ్ఞానం లేదు మనకి. మనం ఇస్తే కానీ పోతుందా అంటే ఇస్తే పోతుందా లేదా పక్కన పెట్టు. కానీ వాడు ఎవడు పోయాడో వాడు తిండిస్తేనే నీ శరీరం నిలిచింది కనుక వాడికి నువ్వు తిండి ఇవ్వాలి. ఎంతవరకు నువ్వు తిండి తింటున్నంతకాలం ఇవ్వాల్సిందే, అది విషయం. వాడు గడుతుందో లేదో నువ్వెవడు చెప్పడానికి? నీకు ఈ దేహం ఇచ్చింది తిండి, ఆ తిండి ఇచ్చిన వాడు వాడు. అందుకు వాడు తిన్న తిండి ద్వారా నువ్వు జీవుడివై వాడి గర్భంలో ప్రవేశించి దేహం ధరించి వచ్చావు. అందుకు పురుషుడిలో అన్నగతంగా ఏర్పడ్డటువంటి వీర్యం చేత దేహం పొంది తల్లి అన్నంతో లోపల బ్రతికి వాళ్ళిద్దరు అన్నంతో దేహం తెచ్చుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పెట్టిన అన్నంతో బ్రతికి తర్వాత వాళ్ళు పోయాక వాళ్ళకి అన్నం పెట్టని వాడికి బ్రతుకుండదు, సద్గతులు ఉండవాడు. ఎంతవరకు పెట్టాలి? వాళ్ళ అన్నంతో నీకు శరీరం వచ్చే వరకు. అన్న వ్యవస్థ ఒక నా పెద్ద జ్ఞానం అండి. ఇట్స్ ఎ సైన్స్, ఇట్స్ ఎ నాలెడ్జ్. మహాగ్రంథం అన్నం గురించి రాయాలి అంటే మనం అన్న వ్యవస్థ అంత ఉంది కనుకనే మనకు ఆహార నియమాలు ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ తినడాలు, ఏవి పెడితే అవి తినడాలు, అంట్లు ఎంగిళ్ళు ఆచార వ్యవహారాలు అన్నీ విడిచిపెట్టు ఉంటున్నామంటే అంత భ్రష్టమైన దేహాలు తెచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నామని అర్థం. అన్నానికి ఇన్ని రహస్యాలు ఉన్నాయి. ఇంట్లో చెప్తారు, ఎవరే నేను పోయిన తర్వాత నాకు ఈ చాదస్తాలేమీ అక్కర్లేదురా అని రాసి కూడా కొందరు పోతుంటారు. అలా పోతే దేహం పోయిన వెంటనే ఎందుకు రాశాను బాబు అని ఏడుస్తారు వాళ్ళు. ఈ 10 రోజులు వాళ్ళ పక్కన తిరుగుతూ ఉంటారట. ఆ పెట్టేటటువంటి ఆ పిండం చేసినప్పుడు వాటిని చూసి సంతోషిస్తారు వాళ్ళిద్దరు. ఎందుకంటే మనం తీసుకెళ్ళడానికి డ్రైవర్స్ వస్తే వాళ్ళకు కూడా భోజనాలు పెట్టాలి కదా. అలాగే ఈ 10 రోజుల దానిలో ఆ వ్యవస్థ కూడా ఉంది. వాళ్ళైతే వాళ్ళు తినరు, చూసి సంతోషిస్తారు. ఈ అన్నం నుంచి ఏర్పడే సూక్ష్మ శక్తి వీడికి దేహాన్ని ఇస్తూ ఉంటుంది ఈ పోయిన జీవికి. ఇలా 10 రోజుల ఆహారంతో పిండదేహం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ దేహం ఏర్పడితే వీడిని వాడు తీసుకెళ్తారట వెహికల్ వచ్చిందని. ఆ పిండదేహం దేనికి పనికొస్తుంది అంటే మొత్తం ప్రయాణానికి పనికొస్తుంది. ఈ ప్రయాణంలో నెల రోజు మనకి 4 రోజులు, వాళ్ళకి 1 రోజు కనుక మాసికాలు పెడతారు. 12 రోజులు పూర్తి అయిపోతుంది. అసలు ఒక చోటుకి చేరతాడు వాడు, ఒక మజిలి అక్కడికి వెళుతుంది. ఇక్కడ దాకా ఆహార నిర్మ వాడికి వెహికల్కి కావలసిన ఇంధనం పెట్రోలు ఇవన్నీ ఇచ్చినట్లుగా వీడు అన్నాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది ఒక వ్యవస్థ. ఈ 10 రోజులు పిండంగానే పెట్టకపోతే, పిండ దేహం ఏర్పడకపోతే అప్పటి వరకే ఆ కింకర్లు వాడి దగ్గర ఉండే టైము. 10 రోజులు దాటిపోతే వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోయిన వాడే గతి లేక తిరుగుతూ ఉంటాడు. ఎవడ మీద వాళ్దామా, ఎవడిని పట్టుకుందామా అని తిరుగుతూ ఉంటాడు వాడు పాపం. ఇంత వ్యవస్థ ఉందండి అన్న విజ్ఞానం గురించి ఇన్ని ఉన్నాయి. అందుకు అన్నం ఎవరెవరికి కావాలి, ఎంతమందికి కావాలి? అన్నం అంటే మనం కంచంలో కనిపించే ముద్ద మాత్రమే కాదు, ఎందరి జీవులకి వారి వారికి కావలసినవి ఎన్ని సమకూర్చుతున్నాడో పరమేశ్వరుడు మనకేం తెలుసండి. ఇన్ని అన్నములు ఏర్పరిచినటువంటి అన్నానాంపతి అయిన పరమేశ్వరుడు. అంతేకాదు అన్నం అంటే మన ఇంద్రియములు అనుభవించే వస్తువులు. ఆహ్రియతే ఇతి ఆహార.
2: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.

విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ.

0: நமோ மகத்பியோ ரிஷிபியோ குருபியோ நமஹம்.
1: சிதம்பர ரகசியம் அனே விஷயாన్ని చెప్పుకోబోతున్నాం. ఈ పేరే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఏమిటో తెలియకపోయినా రహస్యం అన్నారు కనుక తెలుసుకుందాం అనిపిస్తుంది. రహస్యం అంటే తెలుసుకోవాలని సరదా, అంతే కదా. పైగా చిదంబర రహస్యం అనే మాట మొదటి నుంచి మనం అనేక వ్యవహారాల్లో ఏదైనా అంతు పట్టకపోతే చిదంబర రహస్యం అనడం ఒక అలవాటు మనకి. ఆఖరికి ఇప్పుడు రాజకీయంలో కూడా ఇది ఒక మరొక వాసన వచ్చింది దీనికి. కానీ ఇప్పుడు చెప్పబోయే చిదంబర రహస్యం అసలైన చిదంబర రహస్యం. ఇక్కడ నుంచి మనం చిదంబర రహస్యాన్ని మాట్లాడేటప్పుడు ఈ స్ఫురణ తెచ్చుకుంటే ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడు, ఈ శబ్దాన్ని ఎక్కడ వినియోగించాలో అక్కడ. రహస్యం కనుక తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇందరూ వచ్చారు. అసలు తెలుసుకోవలసింది అంత తేలిగ్గా తెలియనిది ఆయన రహస్యం చిదంబర రహస్యం. ఇక్కడ ఒక మాట అన్నాను, అసలు తెలుసుకోవలసినది అంత తేలిగ్గా తెలుసుకోలేనిదేదో అది చిదంబర రహస్యం. తెలుసుకోవలసింది గనకే కష్టపడైనా తెలుసుకోవాలి, తేలిక కాదు గనక కష్టపడడానికి సిద్ధపడండి. మీరు కష్టమంటే ఏమో అక్కర్లేదు, ప్రతిరోజు కొంత బరువిచ్చి మోస్తూ కూర్చోండని నేను చెప్పను. ఏకాగ్రత ఇక్కడ మీరు అదొక్కడి పెట్టగలిగితే చిదంబర రహస్యం అర్థమవుతున్నది. ఇప్పుడు ఈ చిదంబర రహస్యం అనే పుస్తకం ఎవరు రాశారు ఏమిటి అదొక ప్రశ్న కదా. రామకథకి రామాయణం ఉంది, కృష్ణకథకి ఉంది, శివకథకి శివపురాణం ఉంది, మరి చిదంబరానికి ఏమున్నది? చిదంబర రహస్యం అనే పేరుతో పుస్తకం లేకపోయినా చిదంబర రహస్యం గురించి చెప్పిన పుస్తకాలు చాలా ఉన్నాయి. మన భారతదేశంలో చాలా క్షేత్రాలున్నాయి. ఈ క్షేత్రాల్లో కొన్ని స్వయంభూ క్షేత్రాలుగా ఉన్నాయి, కొన్ని దేవతలు మొదలైన వారు ప్రతిష్ఠ చేసిన క్షేత్రములు, కొన్ని చక్రవర్తులు రాజులు మొదలైన వారు ప్రతిష్ఠ చేసి చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు మనకున్నాయి. ప్రతిదానికి దానికి సంబంధించిన ఇతిహాసం చరిత్ర ఉంటాయి. అదే స్వయంభూ క్షేత్రాలకైతే స్థల పురాణాలు అని ఉంటాయి. ఈ స్థల పురాణాలు అన్నీ కూడా ఋషులు రచించిన పురాణాల్లో కనబడవు, అది ఆ క్షేత్రానికే పరిమితం. సామాన్యులకి ఆ క్షేత్రంపై మరింత నిష్ఠ కలిగించడం కోసం మహాత్ములు వాటిలో ఉన్న రహస్యాలని కథల రూపాల్లో ఇస్తారు. ఎందుకంటే రహస్యాన్ని రహస్యంగా చెప్తే అందుకునే శక్తి అందరికీ ఉండదు, దాని కథల రూపంలో ఇచ్చి దాని ఫలితాన్ని వాళ్ళకి అందించాలని ఋషుల యొక్క తాపత్రయం. అందుకే కొన్ని క్షేత్ర పురాణాలు స్థల పురాణాలు అలా పుడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు చిదంబరం ఒక క్షేత్ర పురాణమో స్థల పురాణమో మాత్రం కాదు. ఇది నిజంగా ఉపనిషద్ విద్య నేను చెప్పబోతున్నది. ఉపనిషద్ విద్యని అందించడం కోసం ఈ చిదంబర క్షేత్రానికి సంబంధించిన గ్రంథాలు అనేకం మనకున్నాయి. అవన్నీ కూడా వేదముల్లో కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి, ప్రామాణికమైన అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. అంతేగాని కేవల స్థల పురాణం కాదు, వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాల్లో చిదంబర క్షేత్రం గురించి ప్రత్యేకించి చెప్పారు. ఇది కాకుండా చిదంబరాన్ని ఆధారం చేసుకున్న గొప్ప సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినది, ఒక గొప్ప సంస్కృతి. భారతీయ సంస్కృతికి ఒక మూల కేంద్రంగా ఉన్నటువంటి క్షేత్రాల్లో చిదంబరం కూడా ఒకటి. భారతీయుల క్షేత్రం కేవలం విశ్వాస కేంద్రం మాత్రమే కాదు, మన సంస్కృతులకి పునాదులు భారతీయ క్షేత్రాలు. ఇది కూడా ఈ కోణంతో మీరు ఆలోచించండి. తిరుమల అనగానే ఒక అన్నమయ్య సంకీర్తనం, అలాగే కృష్ణదేవరాయల యొక్క చరిత్ర, ఇలాగ మనకి ఒకవైపు హిస్టరీ మరొకవైపు కల్చర్, ఇవన్నీ కూడా మన క్షేత్రాలను ఆధారం పెట్టుకుని ఉన్నాయి. కనుకనే హిందూ ధర్మాన్ని గాని క్షేత్రాన్ని గాని పక్కన పెడితే భారతీయ సంస్కృతి చరిత్ర కూడా కుప్పకూలిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు మన సంస్కృతికి మన చరిత్రకి కేంద్రములు మన యొక్క క్షేత్రాలు. ఈ కోణంతో చూడండి, భక్తి అవన్నీ ఉంచుదాం, ఈ కోణంతో ఆలోచించండి. అలాగే మనకి ప్రపంచ దేశాలన్నింటినీ కూడాను భారతీయ తత్వశాస్త్రం వైపు తిప్పినటువంటి మహానుభావుడు రమణ మహర్షి, ఆయన తలంచుకోగానే మళ్ళీ మరొక క్షేత్రం గుర్తుకొస్తుంది మనకు, అరుణాచలం. అసలు ఆయన వల్ల అరుణాచలానికి వచ్చిన ప్రసిద్ధి అంతా ఇంత కాదు, కానీ అరుణాచలం ఆయనతోనే ప్రారంభం కాలేదు. అరుణాచల శివుని వల్లనే ఆయన అంత తత్వజ్ఞాని అయి ప్రపంచానికి మార్గదర్శకుడై ఇది భారతీయ ధర్మము అని చూపించగలిగారు. అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారు మొదలైన వారు పర్యటించిన అనేక క్షేత్రములు మనకున్నాయి. అలాగే గురువాయూరప్పని తలంచుకుంటే నారాయణ భట్టాత్రి రచించే నారాయణీయం గుర్తుకొస్తున్నది. ఇలాగ అద్భుతమైనటువంటి సంగీత సాహిత్య సృజనకి, నాట్యాలకి, కళలకి, అన్నిటికీ మన క్షేత్రాలు ఆధారమయ్యాయి. అలాగే చిదంబరాన్ని ఆధారం చేసుకుని ఒక అపారమైన శిల్పశాస్త్రం,

స్కాందంలో చెప్తున్న ఒక ప్రధాన భాగం. ఇది కాకుండా సూత సంహిత అని ఒక గ్రంథం ఉన్నది. ఈ సూత సంహిత తాత్విక గ్రంథం, దర్శన శాస్త్రం. దీనికి ఎంత గొప్పతనం ఉందంటే, ఆదిశంకర భగవత్పాద వారు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి ముందు ఈ సూత సంహితని 18 మార్లు పారాయణ చేశారట. 18 మార్లు పారాయణ చేస్తే ఆయనకు ఉపనిషత్తుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి అనుభూతి కలిగింది. నేను ఇక్కడ అవేర్నెస్, నాలెడ్జ్ అనలేదు, ఎక్స్పీరియన్స్. అజ్ఞానం ఆయన అనుభవంలోకి వచ్చింది. అది కాశీక్షేత్రంలో చేసేట పారాయణ సూత సంహితని. అంత గొప్పది సూత సంహిత అనేటువంటి గ్రంథం. మరి బ్రహ్మసూత్ర రచనకి శంకరులకే అంత గొప్ప జ్ఞానాన్ని చూపించినటువంటి అంత గ్రంథమే అని శంకరుల తర్వాత మళ్లీ అవతరించిన మరో శంకర భగవత్పాదుడు వంటి వారు, భారతీయ ఆయుంధవ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసిన మహానుభావుడు విద్యారణ్యస్వామి. చాలా మందికి తెలిసి ఉంటుంది, విద్యానగర ప్రతిష్టాపకులు. దానికి తోడు శృంగేరి జగద్గురు పరంపరల్లో 12వ పీఠాధిపతి ఆయన విద్యారణ్యులు వారు. హరిహర బుక్కరాయల్ని విద్యానగరంలో స్థాపించి విజయనగర సంస్థాపన చేసినటువంటి గొప్ప సన్యాసి యతీంద్రుడు. ఆయన వేదములకు భాష్యం రచించాడు. వేదాంతానికి భాష్యం శంకర భగవత్పాదులు రాస్తే, వేదానికి భాష్యం రచించిన వారు విద్యారణ్యులు వారు. ఈ విద్యారణ్యులు వారు ఇప్పుడు నేను చెప్పిన సూత సంహితకు భాష్యం రాశారు. ఈ సూత సంహితలో కొన్ని అధ్యాయాలు చిదంబరం గురించి విస్తారంగా చెప్పారు. చిదంబర క్షేత్రంలో వాసము చేయడం, చిదంబర క్షేత్రంలో సాధన చేస్తే చిత్తము శుద్ధమై హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని అద్వైత సిద్ధి పొందవచ్చు అనే విషయం సూత సంహితలు చెప్పబడినటువంటి గొప్ప రహస్యం. కనుకనే చిదంబరం ఒక క్షేత్రమాహాత్మ్యమే కాకుండా మనందరికీ పనికొచ్చే ఉపాసనాత్మకమైన ఉపనిషద్ విద్య అని ముందు తెలుసుకుని అది మనం గ్రహించుకోబోతున్నాం. ఈ సూత సంహిత మాత్రమే కాక ఇతరత్ర మరికొన్ని పురాణాలున్నాయి. ద్రవిడ భాషలో వచ్చినటువంటి గ్రంథములు చాలా ఉన్నాయి. అందులో మనకి వైష్ణవల్లో ఆళ్వారులు ఎలాగైతే తమిళ భాషలో ఉన్నారో, అలాగే 64 నాయన్మార్లు శైవంలో ఉన్నారు, మహామహాభక్తులు. వాళ్ళు రచించినటువంటి గ్రంథములు చాలా విస్తారం, కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయండి, సామాన్యం కాదు. అయితే మన దురదృష్టవశాత్తు వాటి వ్యాప్తి మనం పెద్దగా తెలుసుకోలేకపోయాం. పైగా వైష్ణవం మన ఇతర రాష్ట్రాలకు వ్యాపించి ప్రచారం పట్టినట్టుగా అక్కడున్న ఆది శైవ సిద్ధాంతం ప్రచారం చేయలేదు. అవి కేవలం భక్తి మార్గంలో మాత్రమే నిలిచిపోయే, ప్రచార మార్గానికి రాలేదు. కానీ వాటిలో ఉన్నవి తెలుసుకుంటే ఎన్నో రహస్యాలు అందులో ఉన్నాయి. మహామహాభక్తులు వాళ్ళందరూ కూడాను. వాళ్ళు రచించినటువంటి గ్రంథముల్లో తేవారం, తిరువాచకం ఇత్యాది గ్రంథములు చాలా ఉన్నాయి. ఈ తిరువాచకం అనే గ్రంథంలో నటరాజస్వామికి సంబంధించినటువంటి, చిదంబరానికి సంబంధించిన తాత్విక రహస్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన శరీరానికి చిదంబరానికి ఉన్న అనుబంధం ఏమిటి, ఆ నటరాజస్వామిని మనలో ఎక్కడ చూడవచ్చు, అది నేను చెప్పదలుచుకున్నది. మొదటి రోజే అవన్నీ చెప్తే కష్టం కనుక నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొచ్చి మనలో నటరాజుని చూపించడం కోసం మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత నటరాజస్వామి దయ కనబడాలి నటరాజు మనకి. మనలో చిదంబరాన్ని మనం చూడగలగాలి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని మహానుభావుడు అన్నాడే కృష్ణ పరమాత్మ. ఈ శరీరమే క్షేత్రం. భారతీయ క్షేత్రములన్నీ కూడా నీ శరీరాన్ని క్షేత్రంగా తెలుసుకునే చెయ్యడం కోసం వచ్చాయి. క్షేత్రం అంటే కేవలం పొలం అనే అర్థం తీసుకోవద్దు. దేవత ఉన్న చోటుని క్షేత్రం అంటాం కదా వ్యవహారం. మరి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నప్పుడు ఈ శరీరం దేవతాత్మకం అనే భావం కలగాలి. దీనికి మనకి ఉపనిషత్తుల్లో యాజ్ఞవల్క్యుడు చెప్తాడు ఏమనంటే, దేవానాం దేవాయతనం అన్నాడు. ఇక్కడ దేవతలు ఉండడానికి చోటు ఈ శరీరం. అందుకే దేహో దేవాలయ ప్రోక్త అనే మాట ఎలాగో ఉన్నది. బయట ఎన్ని క్షేత్రాలున్నాయో ఇక్కడ అన్ని క్షేత్రాలున్నాయి. ఇది పెద్ద రహస్య విద్య. ఏవైతే శాస్త్ర ప్రసిద్ధ క్షేత్రములు మనం చెప్పుకుంటూ ఉన్నామో, ఆ సేతు సీతాచలం, ఏ క్షేత్రములైతే ఉన్నాయో ఆ క్షేత్రములన్నీ మన శరీరంలో వివిధ స్థలముల ఎందున్నాయి. నేను మీకు కాశీఖండం చెప్పినప్పుడు కొంతమేర చెప్పానని నాకు గుర్తు. నాకేనా గుర్తు? మీకు గుర్తు బాగా, మీరు మర్చిపోరు. అప్పుడు అనేక క్షేత్రములు మన శరీరంలో ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. అలా పరిశీలన చేస్తే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ సాధన చేయడం వల్ల మన శరీరంలో ఏ యోగ కేంద్రం స్పందించి అక్కడున్న దివ్యత్వాన్ని పొందవచ్చు అనేది ఒక రహస్యం. అందుకే బాహ్యక్షేత్ర భావక్షేత్ర సమన్వయం అనేటువంటిది మనం క్షేత్ర ఉపాసనలో చూస్తున్నాం. క్షేత్ర యాత్ర వేరు, క్షేత్ర ఉపాసన వేరు. క్షేత్రాన్ని మనం ఉపాసనాపరంగా యాత్ర చేసినప్పుడే ఆ క్షేత్రంలో ఉన్న దేవతల్ని మనలో సిద్ధింపజేసుకుంటాం.

0: కొని మనకు భగవంతుడు ఇచ్చిన జన్మని చరితార్థం చేసుకుని కైవల్యాన్ని పొందడానికి సోపానాలు వేసుకోగలం. అందుకు మనందరం కూడా భావ చిదంబర యాత్ర చేయబోతున్నాం. భావ చిదంబర యాత్ర లేదా భావ చిదంబర ఉపాసన మీరు ఆలోచించుకోండి. ఒక్క మాట సూచనగా చెప్తాను, ఉపాసనలకి విద్యలు అని పేరుంది, ఉపాసనలకి విద్యలు అని పేరుంది. ఈ విద్యలు తంత్రశాస్త్రాల్లో చాలా ఉన్నాయి, శ్రీ విద్య, ఈ విద్య, ఈ పేర్లున్నాయి. కానీ ఉపనిషత్తుల్లో కొన్ని విద్యలు ఉన్నాయండి. మనం అనుకుంటే ఉపనిషత్తులు ఉపాసనలకు వ్యతిరేకమని, కానీ ఉపాసన లేనివాడు ఉపనిషత్తును కూడా తెలుసుకోలేడు. అందుకే అనేక ఉపాసనాత్మకమైన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఉపనిషత్తులు మనం అనుకునే 10 ఉపనిషత్తుల్లో కూడా కొన్ని ఉపాసనల పేర్లున్నాయి. దహర విద్య, మధు విద్య, అక్షి విద్య, ఇలాంటి విద్యల పేర్లు కొన్ని కనబడతాయి. ఇందులో దహర విద్య అని ఒక విద్య ఉన్నది. ఈ దహర విద్యా స్వరూపమే చిదంబర రహస్యం. ఈ దహర విద్య మాటే శ్రీ విద్య, మరొకటి కాదు. కనుక దహర విద్య, శ్రీ విద్య, చిదంబరం, ఈ మూడు ఒక్కటి. ఇది హృదయంలో పెట్టుకుని, ఈ దృష్టిలో పెట్టుకుని మీరు వినడం మొదలు పెడితే ఈ చిదంబర నటరాజ మహాత్మ్యాన్ని, ఆ దహర విద్యకే చిదంబర రహస్యం అని తెలుస్తుంది. ఈ దహరము అనే మాటే మీరు లలితా శాస్త్రంలో చదువుకుంటున్న దహర ఆకాశ రూపిణి. దహర ఆకాశ రూపిణి, ఆకాశానికి అంబరము అని పేరు కదా, చిదంబర రహస్యం, అదే దహర ఆకాశ రూపిణి విద్య. ఏది మనం సౌందర్య దగ్గరలో చెప్పుకున్నామో అదే ఇప్పుడు చిదంబర రహస్యంలో చెప్పుకోబోతున్నాం. ఆ దహర విద్యా స్వరూపమే, అదే రామం, అదే కృష్ణ. ఏదైనా ఆ దహర విద్యయే అది. ఈ దహర విద్య ఉపనిషత్తులు ప్రవచించాయి. ఆ దహర విద్యని సామాన్యులకు కూడా తెలుసుకురావడం కోసం రకరకాల కథారూపంలో మనకి తెలియజేశారు. ఇక క్షేత్రముల గురించి అంటే, చిదంబర క్షేత్రం మనకి దక్షిణాపథంలో తమిళనాడులో ఉంది. ముఖ్యంగా ఈ చిదంబరం ప్రక్కన అనేక క్షేత్రములున్నాయి, వైదీశ్వరన్, సీర్కాళి, కడలూరు ఇత్యాది క్షేత్రములు. ఇవన్నీ కూడా మహర్షులు నడయాడినటువంటి మహిమాన్వితమైన స్థలములు. మొత్తం అనేక స్వయంభూ శివక్షేత్రములన్నీ ఆ ప్రక్కన ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చే ముందు, సరిగ్గా మొన్నటి వరకు ఆ మహాక్షేత్రాల్లో సంచరించి వచ్చే భాగ్యం లభించింది. ఆ గాలి, ఆ నీరు, ఆ తిండి ఇప్పుడు నా శరీరంలో శక్తిగా ఉన్నాగా మీ దగ్గర మాట్లాడుతున్నాను. అందుకు చెప్తున్నది ఏంటంటే, తిరువయ్యారులో త్యాగరాజస్వామివారి ఊరిలో 5 రోజుల పాటు త్యాగరాజస్వామివారి గురించి ఉపన్యసించే భాగ్యం నాకు లభించింది. ఇంకా సంగీతము, పాటలు ఇవేమీలో, ప్రవచనమే త్యాగరాజస్వామి మీద. త్యాగరాజస్వామివారి ఆయన నివసించిన ఇంటి ఎదురు ఇంట్లో ఉపన్యాసం చెప్పుకుని ఆయన ఇంట్లో తిరిగే భాగ్యం లభించింది నాకు. అలాగే త్యాగరాజు పుట్టినటువంటి తిరువారూరు క్షేత్రం కమలాపురం అని చెప్పబడుతూ, అక్కడ కమలాంబిక అని అమ్మవారు, నీలోత్పలాంబ అని అమ్మవారు, త్యాగరాజేశ్వరుడని స్వయంభూ క్షేత్రం ఉన్నది. అక్కడ కమలాంబ మీద ముత్తుస్వామి దీక్షితులు వారు నవావరణ కృతులు రచించారు, నీలోత్పలాంబ మీద కూడా రచించారు. ఆ తల్లుల్ని కూడా దర్శించుకున్నాం. అక్కడ ఉన్నవాడు త్యాగరాజేశ్వరుడు, ఆయన పేరు పెట్టుకున్నారు మన స్వామివారికి. తిరువయ్యార్, ఇది పంచనద క్షేత్రం, తిరువయ్యారు అని చెప్పబడుతున్నది. పంచనద క్షేత్రం, పంచనదీశ పాహిమాం అని విరహర రాగంలో త్యాగరాజస్వామి కీర్తన చేశారు. ఈ పంచనదీశ్వర క్షేత్రంలో ధర్మ సంవర్ధిని అమ్మవారు ఉన్నారు. ఇలాగ ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వీటికి సమీపంలో కొంత దూరంలోనే చిదంబర క్షేత్రం కూడా ఉన్నది. వీటన్నిటికీ అనుబంధం ఉన్నది. ఇందాక చెప్పిన తిరువారూర్కి మన శరీరంలో ఒక చక్రానికి సంబంధం ఉన్నది, అదేవిధంగా ఈ చిదంబరానికి మన శరీరంలో ఒక చక్రానికి సంబంధం ఉన్నది. అది అక్కడ సాధన చేస్తే తెలుస్తుంది, సాధనా దృష్టితో యాత్ర చేస్తే తెలుస్తుంది. మొత్తానికి ఎన్నో అద్భుతమైన మర్మములున్నాయి చిదంబర క్షేత్రంలో. ఇలాంటి చిదంబర క్షేత్రాన్ని ఆధారం చేసుకు పుట్టిన సాహిత్యం విస్తారమని చెప్పుకున్నాం. సంస్కృతంలో ఇప్పటి కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉమాపతి అనబడేటువంటి ఒక మహాశివభక్తుడు. ఈయన ఎంత శివభక్తుడంటే, ఈయన శివాచార్యుల్లో ఒకడు. ఈ శివాచార్యుల్లో ఒకడిని చాలా గౌరవంగా పల్లకీలో తీసుకువెళ్తూ ఉన్నారట. వెళుతూ ఉంటే ఆ త్రోవలో జ్ఞాన సంబంధుడు కూర్చుని ఉన్నారు. ఆయన చిన్నపిల్లవాడు, మహాశివభక్తుడు. ఈయనేమో పల్లకీలో వెళ్తున్నాడు. ఈయన పదవి ఉంది, పదవి ఉండగానే మరొకటి ఉంటుంది, ఏమిటండి, అహంకారం. అదొకటి ఉంటుంది కదా. ఆ వెళుతూ ఉంటే ఒక జీవం లేని వ్యక్తి నిర్జీవమైన వృక్షంలో ఉన్నాడు అని ఒక మాట అన్నట్ట యోగి. ఆ మాట ఇతరుకు తగిలి అహంకారం అణగి ఆయనకి దాసుడయ్యాడు. ఈ మహానుభావుడు ఒక ఇంటికి భిక్షాటనకు వచ్చి యోగిగా భిక్ష అడిగినప్పుడు వాళ్ళు గంజి పోస్తే ప్రేమగా తాగుతున్నట్ట. ఇంత అహంకారం ఉన్నతని వెంటనే అహంకారం వదిలిపెట్టి ఈయన మోచేతి నింద కిందకు పడుతున్న గంజిని తాగట్టిన చూడండి. అక్కడ ఎప్పుడైతే ఎంగిలి గంజి తాగాడో ఇంక ఈయన అర్చనకు అనర్హుడు అని చెప్పి ఆయన మిగిలిన ఆచార్యులందరూ పంపించి వేశారట. ఎవరిని? ఉమాపతిని. సరే, పంపించి వేస్తే వేశారు గాని ఒక మహాభక్తుడి చేతి నుండి వచ్చినటువంటి గంజి తాగాను, దాని విలువ వాళ్ళకేం తెలుసులే అని ఆయన ఊరికి వెలుపల ఒక చిన్న కుటీరం వేసుకుని పంచాక్షరి జపం చేసుకుంటూ కూర్చున్నట. ఈ లోపల ఆచార్యులు వచ్చి ఈ శివాలయం తలుపులు తెరిచారు. నటరాజు విగ్రహం లేదు. ఆశ్చర్యపోయారు, ఏమయ్యాడయ్యా అని. అప్పుడు ఆయన చెప్పెట్ట, నేను ఉమాపతి హృదయంలో కూర్చున్నాను, వెళ్ళి అక్కడని చెప్పట్టండి. మీరందరూ పంపించారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అన్నట్టు. ఆయన ఉమాపతి. తర్వాత ఆయన ప్రార్థన మేరకు మళ్ళీ శివుడు ఆలయంలోకి వచ్చాడని ఒక చారిత్రకమైనటువంటి భక్తుల గాథల్లో ఇది కనబడుతుంది. ఈ ఉమాపతి ఈ నటరాజ తత్వాన్ని ఆపోసన పట్టి ఆ మహానుభావుడు, ఇది ఆపోసన అనే మాట కూడా సరిపోదు, దర్శనం అనాలి. దర్శనం పొంది ఈ చిదంబర నటరాజస్వామి మీద 313 శ్లోకాలు, సంస్కృత శ్లోకాలు. నిజానికి అది ద్రాక్షాపాక, నారికేళ పాకాలు, అన్ని పాకాలు ఉన్నాయి అందులో. మనకి ఎలాగైతే సౌందర్య లహరి, శివానంద లహరి ఉన్నాయో అలా ఉంటుందండి అది. 313 శ్లోకాలు రసరమ్యంగా ఉంటాయి, పరమ మాధుర్యం. అదొకటి ఉన్నట్టు కూడా మనకు తెలియదు. 313 శ్లోకాలు, ప్రతి శ్లోకం చివర కుంచితాంఘ్రిం భజేహం అనే మకుటం వస్తుంది. కుంచితాంఘ్రిం భజేహం, కుంచిత అంఘ్రి అంటే కర్వ్డ్ ఫుట్ అని ఇంగ్లీష్ లో దాన్ని అంటారు. ఇంగ్లీష్ లో అంటాను ఎందుకు చెప్పినా తర్వాత చెప్తాను. కుంచితాంఘ్రి అంటే ఎడంపాదాన్ని ఎత్తుతాడు నటరాజు. ఆ ఎత్తిన ఎడంపాదం కొంచెం ముందుకు తెచ్చి ఇలా వంచుతాడు కాస్త. ఈ కుంచిత అనేది డాన్స్ లో టెర్మినాలజీ. అది ఆ పాదాన్ని ఎలా అంత అందంగా వంచాలి, ఆ వంచే తీరు ఒకటి ఉంది. ఆ తీరు ఆయనకే తెలుసు. అంత అందంగా వంచుతాడ పద్మం లాంటి మెత్తని పాదం. ఆ పాదం దర్శనం అవడమే మహాకష్టం. ఇందాక చెప్పిన చిదంబర మహాత్మ్య పారాయణ చేస్తే ఆ పాదం కనబడుతుందట. ఆ పాదానికి ఉన్న ప్రత్యేకత మీకు నెమ్మది నెమ్మదిగా తర్వాత తెలుస్తుంది. ఆ పాదం మీద రచించాడు ఇతను కుంచితాంగ్రిం భజేహం అని 313 శ్లోకాలు. చిత్రం ఏంటంటే మన గట్టి విషయాలు చెప్తే అర్థం కావు, ఆవలింతలు వస్తాయి, నిద్రలు వస్తాయి. ఏది ఈ చిదంబర క్షేత్రం ఉన్న భారతదేశంలో పుట్టిన మనం. కానీ ఈ కుంచితాంగ్రిం భజేహం పుస్తకం గురించి నాకు తెలిసి తెలియడానికి కారణం డేవిడ్ స్మిత్ అనేటువంటి ఒక విదేశస్థుడు తెలుసుకో. డేవిడ్ స్మిత్ అనే ఆయన చిదంబరం నటరాజు మీద రీసెర్చ్ చేశాడండి, ఫారినర్. ఆయన ఈ కుంచితాంఘ్రిం భజేహం శ్లోకాలకి అద్భుతంగా ఇంగ్లీష్ లో కామెంటరీ రాశాడు. ఒరిజినల్ టెస్ట్ దొరకలేదు కానీ ఆయన కామెంటరీ రాసినప్పుడు ఇచ్చిన కోట్ చేసిన శ్లోకాలు దొరికాయి నాకు. కనుకనే మన భారతీయ దైవం గురించి మనకు పరిచయం చేసిన ఆ విదేశస్థుడికి ముందు కృతజ్ఞతలు చెప్పుకుందాం. దీన్ని బట్టి మన నిద్రావస్థ నుంచి ఎంత జాగృతి చెందాలో కూడా తెలుస్తుంది. ఇలాగే నటరాజ తత్వంపై పాశ్చాత్యులు చాలా పరిశోధనలు చేశారు. నేను మీకు శివతత్వం చెప్పినప్పుడు ఇక్కడ కొంచెం చెప్పాను, అది కూడా నాకు గుర్తు. దాన్ని కూడా నేను మీకు స్మరిస్తాను మధ్యలో. మరొకసారి చెప్పుకున్నది మనం తప్పేం లేదు. దీనికి రిలేటెడ్ కనుక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ డేవిడ్ స్మిత్ చాలా విశేషాలు రాశాడు. అంతకు ముందే మనకి డాక్టర్ ఫిట్జ్జెరాల్డ్ కాప్రా అనే అతను, కెనెత్ ఫోర్డ్ అనే అతను నటరాజ తత్వం మీద రీసెర్చ్ చేసి అద్భుతమైన విషయాలు రాశారు. ది కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ అని చాలా విశేషాలు, చాలా చాలా. ఇప్పటికీ కూడాను పాశ్చాత్య దేశాల్లో నటరాజ తత్వంపై చాలా ఆసక్తి కలిగ వాళ్ళు కనిపిస్తారు. అసలు ఇక్కడ మీరు పెట్టారు నటరాజ విగ్రహం. ఈ నటరాజ విగ్రహం చిదంబరం నటరాజ విగ్రహమే, అది ప్రధానం. ఈ నటరాజ విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది, అది మీకు తెలిస్తే ఇంకా మీరు కూడా ఇంట్లో దేవుడి గదిలో నటరాజ విగ్రహం పెట్టుకు తీరతారు. దానికి ప్రశస్తి అటువంటిది. ఈ కుంచితాంగ్రిం భజేహం అనే స్తోత్రంలో నటరాజు గురించి చాలా చాలా విశేషాలు, చిదంబర రహస్యాలు చెప్పాడు ఆయన. ఇలా మీకు ఇటు పురాణము, ఇటు ఇంతమంది రచించిన గ్రంథాలు, ఇతరత్రా వచ్చినటువంటి సాహిత్యాల్లో, సంగీతాల్లో వచ్చే రచనలు, ఇవన్నీ కలబోసి తయారు చేసినటువంటి ఒక రసం నేను మీకు పంచబోతున్నాను. అందుకని ఏదో ఒక పుస్తకం తీసుకుని కాదు. కనుకనే ఇవన్నీ వెతకడం, సమకూర్చడం, ఈ శ్రమంతా నేను పడతా. విని ఆస్వాదించి ఆనందించే శ్రమ మీరు పడండి. మొత్తం ఇది రెండు శ్రమ కాదు, సాధన. ఈ రెండు శివోపాసన అవుతాయి. కనుకనే మనం చిదంబర రహస్యాన్ని ఇన్ని గ్రంథాల ఆధారంగా తీసుకుంటున్నాం. ప్రధానంగా పారాయణ యోగ్యమైన గ్రంథం ఏదైతే చెప్పుకున్నామో దాన్నే వ్యాసపీఠం మీద పెట్టుకుని పారాయణ క్రమంలో చెప్పుకుని శ్రవణం చేసిన దాని ఫలితం కూడా అందరూ పొందాలి గనక. అటువైపు సంప్రదాయమైన పారాయణ పద్ధతి పెట్టుకుంటూ ఇవన్నీ కలబోసుకుంటూ దీన్ని శ్రద్ధగా విన్నవారికి సంపూర్ణమైన నటరాజ అనుగ్రహం లభించేటటువంటి విధంగా దీన్ని చెప్పుకునే ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత పలికించేవాడు ఆ పరమేశ్వరుడే. ఆయనకు నమస్కారం చేస్తూ శ్రీకారం చుట్టుకుని వెళుతూ ఉన్నాం. ఇక్కడ చిదంబర క్షేత్రం గురించి మాట్లాడేటప్పుడు పంచభూతలింగ క్షేత్రములు అని భారతదేశంలో ప్రసిద్ధిగా ఉన్నాయి. జ్యోతిర్లింగాలు 12 మనకు తెలుసు. పంచారామ క్షేత్రములైన ఆంధ్రదేశంలో ఉన్నవి మనకు తెలుసు. పంచభూతలింగములు అని ప్రత్యేకించి మళ్ళీ చెప్పబడుతూ ఉన్నవి. ఇవి ద్రవిడ దేశంలో ఉన్నాయి, ఒకటి మన ఆంధ్రదేశంలో కలిసింది. అయితే ద్రవిడము ఆంధ్రము అనేది తర్వాత మనం విభజించుకున్న రాష్ట్ర విభజనలే తప్ప భారతీయ సంస్కృతి అంతా కూడా భాషాభేదాలు ఎలా ఉన్నా అంతా ఒకటే. ఆసేతు సీతాచలం ఒక్కటే. ఎందుకంటే ద్వాద జ్యోతిర్లింగ యాత్ర చేసేటప్పుడు మనం ఇక్కడి నుంచి రామేశ్వరం మొదలుకుని కేదారం వరకు అంతా మనదనుకునే తిరుగుతున్నాం. అలాగే పంచభూతలింగ క్షేత్రాలకి మన వ్యాసప్రోక్త పురాణాల్లోనే వీటి యొక్క ప్రస్తావన ఉన్నది. ముఖ్యంగా కాంచీక్షేత్రంలో ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగంగా మనకు చెప్పబడుతున్నది. ఇలాంటి పృథ్వీ సంబంధమైన మూలాధార చక్రస్థానం మరుగుడు కూడా ఉన్నది. ఇది కేవలం పృథ్వీతత్రముగా ఉండడమే కాకుండా తిరువారూరు కమలాపురం అని చెప్పబోతున్నాం. అది మూలాధార క్షేత్రంగా చెప్పబడుతున్నది. అలాగే కాంచీక్షేత్రం కూడా పృథ్వీలింగంగా ప్రస్తావన చేయబడుతున్నది. ఇక జలలింగం అనేటువంటిది తిరుచునాపల్లి దగ్గర జంబుకేశ్వర క్షేత్రం అని చాలా ప్రసిద్ధి. అక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరీ దేవి పేరుతో ఉన్నది, అది జలలింగం అని చెప్పబడుతున్నది. ఇక అగ్నిలింగం అంటే అరుణాచలం, ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి స్థలము. ఇక ఆకాశలింగము చిదంబరం, వాయులింగము శ్రీకాళహస్తి. ఇక్కడి వరకు మీరు చూసినట్లయితే మూలాధారం నుంచి విశుద్ధం వరకు వచ్చేసారు. పంచభూతలింగములకి పంచచక్రాలకి సంబంధం ఉన్నది. మన శరీరంలో కూడాను 5 చక్రములు 5 తత్వములకి హెడ్ ఆఫీసులు. నేను మీకు సౌందర్య లహరి చెప్పినప్పుడు చెప్పాను ఈ విషయం. మీకు మన శరీరంలో పృథ్వీతత్వాన్ని కంట్రోల్ చేసే చోటు మూలాధారం, జలతత్వాన్ని కంట్రోల్ చేసే చోటు స్వాధిష్టానం. కనుక ఆయా చక్రములు ఉన్నటువంటి దేవతను ఎలా చూడాలి అనేటువంటి మూలాధారాంబుజారూఢ ఇత్యాది శ్లోకముల్లో మనకు చెప్పారు. ఈ స్థలములే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పంచభూతలింగ క్షేత్రాలు. ఇప్పుడు బాహ్యము భావము కలుపుకోండి, మీకే తెలిసిపోతుంది. ఇక జ్యోతిర్లింగ క్షేత్రములు ఎక్కడుంటాయంటే భూమధ్య క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రం. 12 జ్యోతిర్లింగాలు ప్రధానంగా చెప్పుకున్నా 12 జ్యోతిర్లింగాలకి రాజు లాంటిది ఒకటి ఉంది, కాశీ. అది మన యొక్క వారణాసి భూమధ్య క్షేత్రం. ఇక సహస్రారం పైనున్నది, దీనికి కైలాసం అని పేరు, మహాకైలాసం. చూసారా, పంచభూతలింగాలు ఇక్కడ వరకు వస్తే, జ్యోతిర్లింగం ఇక్కడికి వస్తే, పైనున్న కైలాసం ఇక్కడికి వచ్చింది. మొత్తం శివక్షేత్రం అంతా మన శరీరంలోనూ ఉంది. ఇప్పుడు మన శరీరం ఈ చక్రాలు దాటుతూ పెడితే శివక్షేత్ర యాత్ర చేసినట్లు అవునా కాదా చెప్పండి. ఇలాగ బాహ్యక్షేత్ర భావక్షేత్ర సమన్వయం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో హృదయస్థానం ఏదైతే ఉన్నదో ఆ హృదయస్థానమే దహరాకాశం ఉన్న చోటు హృదయస్థానం. అది 12 రేకుల 12 దళాల మహాచక్రం. అది ఆ దహరాకాశంలో ప్రకాశించేటువంటి సూర్యభగవానుడి తత్వంలాగా అది ద్వాదశ కళలతో ఉంటుంది. ద్వాదశ ఆదిత్యం వలె ఆ ప్రధానమైన ఆ తత్వమే దహరాకాశ మధ్యంలో ఉన్నది చిదంబరం, మన శరీరంలో చిదంబరం. మీ శరీరానికి హృదయం అనేది ఎలా అంటే చిదంబరమో, ఈ సమస్త భూమండలానికి గుండె వంటిది హృదయం వంటిది చిదంబరం. ఇది తీసుకోవాల్సింది. కనుక హృదయస్థానం సమస్త భూమండలానికి హృదయస్థానం వంటిది చిదంబరం. పరం పుమాంసం నిహితం గుహాయాం అని మనకి ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. గుహాయాం హృదయమనందున్న పరమాత్మని ధ్యానించు, హృదయంలో ధ్యానించు. ఈ హృదయం హృదయం అనే మాట మనం వాడుతుంటాం, యోగి హృద్యానగమ్యం అని. హృత్ అనే మాట ఉన్నది కదా, హృదయం హృదయస్థానం. కనుకనే పరమాత్మని ధ్యానించవలసిన చోటేది, ఆయన చోటు. ఆయన చోటులోనే ఆయన ధ్యానించాలి. ఆయన ప్రధానమైన చోటు హృదయం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.

అపహా వాయు పశురాసీత్యజంత స ఏతల్లోకమా జయద్యస్మిన్ వాయు సతే లోకో భావిష్యతి దంజేష్యసి పివైత అపహ సూర్య పశురాసీత్యజంత స ఏతల్లోకమా జయద్యస్మిన్ సూర్యా సతే లోకో భావిష్యతి తంజేష్యసి పివైత అపహ

0: ప్రియపాదిగ్గేహవామహే నిధీనాన్త్వా నిధిపదిగ్గేహవామహే వసో మమ ఆహమాజాని గర్భధమాత్మమాజాసి గర్భధం తా ఉభౌ చతురః పదః సంప్రసారయావ స్వర్గే లోకే ప్రోర్ణ్వాథాం వృషా వాజీరేతో ధారేతో దధాతు
1: ఉత్సక్త్యా అవాగుదంధేహి సమంజించారయా వృషన్
0: యస్త్రీణాం జీవ భోజానః యకా సకౌషా కుంతికాః లగితి వంచాతి ఆహంతి గభే పశో నిగల్గలీతి ధారకా యకో సకౌషా కుంతక ఆహ లగితి వంచాతి వివక్షత ఇవ తే ముఖమధ్వర్యో మానస్త్వమభిభాషతాః మాతా చాతే పితా చతేగ్రం వృక్షస్యారోహతః ప్రతీలామీతి తే పితా గభే ముష్టిమాతజ్ఞే సయతే మాతా చాతే పితా చతేగ్రే వృక్షస్య క్రీళతః వివక్షత

సంధ్యుగాన్ సంధిరేవంధ్యయజ్ఞావరుంధ ఇంద్రస్థుకాన్యేంద్రియం దేవ్యం పరాపరి ధృవస్త్రీయమ.

ప్రియంధామరాత్మోత్తరత్నైరేవైతేన ప్రియంధామరాత్మోత్ దాముకమేనం ప్రియం భవతి వత్సప్రియం వైభాలంధనమృషయోత్యం స్వామిభి స ఏతత్ సూక్తమపశ్యత్ తేనాధివాదమపజయత్తేనాపజతిమగచ్చత్ తదవిందత్ తమేవైతేనాపజయత్యాపజతమేవ గచ్చతి ద్వాదశభిర్వతిష్ఠతే ద్వాదశ మాసాః సంవత్సరః సంవత్సరమేవ వావరుణ్.

ప్రధానం పృథివ్యాత్ అక్రం ఇమం పితరో లోకమస్మా ఇతి యమాత్మా ఏతేనాస్య దేవయజనం నిరయాజిష్ట స్మృతే దేవయజనేక్మించినదే యమదేవత్యోస్యాత్మిర్వివర్తి స్వర్గాలుత్నంది యదేవాస్యాయత్నియం మేత్యం దదుత్నంది వ్యామమాత్రముత్నంతేత తస్మై పురుషే వీర్యం వీర్యసంవితే చీయతేథో ఏతావాన్ వై పురుషే మహిమా మహిం నో వరుత్యాత్ అవోక్షదేవాస్యాత్నంత క్రూరమగ్రస్తత సమయత్యథో ఆపో వా అగ్నేర్యో నిస్వాై నౌ యో నౌ చీయతేర్భస్మాస్యగ్నే పురీషమసీతి గతమివ పత్నేర్వా ఏతద్వై ఈశ్వానరస్య భస్మయత్తి కథా స్వేవ భస్మక్ష్టీయతే యో నిర్వైసి కథారేత ఊషాయత్తి కథాన్యుక్్యోషాన్యవపతి యో నౌ వా ఏతద్రేతో దదాతి తస్మాత్ యో నౌ రేతో హితం తస్మాత్ యో నేరేత ప్రజాయతే ప్రజాపతి ప్రజా అసృజ తథా వా ఊషేభ్యేవ యో నేరసృజత ప్రజననం వా ఊషా ప్రజననే వా ఏతదగ్నిశ్చీయతే ఇమే వై సహాస్తాంతే వియతి అత్రూతామస్తు నో ప్రియం దామసహేత్యాపో వా అస్యాయత్నియామేత్యాస్తా అమూరుషా అమస్యాయత్నియామేత్యాస్తా ఇమే యదాపోషధయో శోభవంతి యదేవై నయ్యోనౌ యజ్ఞం

పశవో యే చారణ్యా ఉభయే హైనం పశవో విదంజానతే చతస్ర ప్రాతిస్తాదయతి చత్వారి వై ఛందాగం సుఛందోభిరేవైనం భక్తేవాస్వర్గం లోకమాయ కృష్టే దిశా ఆక్రమన్ తథాగ్నీయం తథా ఏతాభిరగచ్చేత ఉపదీయంతే దిశాం ధృత్యై పశవో వా ఇష్టకాగారవత్యం వై పశవో నోపతిష్టంతే సమీచీ పురస్తాదుభయత దే సమీచీ పశ్చాదుభయత ఏవాస్మై సమీచ పశూనుపద

ప్రతిష్టాప్యక్రాంతస్వర్గస్య లోక విజద్యంతి ఆజ్యావాన్ పురుషూర్ధ్వస్తావతావేన నావిమీత ఏకాభద్వై పురుషే వీర్యం వీర్యేనైవ

అక్షం బ్రహద్యదావయశన్వితే కృత్వోషద్వారతవ ఋతుభిరేవ కృషతి ఇత్తమప్యావర్తయంతి కృషత్యేషా హి దేవానామృతతో అముష్యవాత్ ఏతదాదిత్యశ్యావృతమనుపర్యావర్తంతే త్రిశిరస్య స్వస్తీపాః సంపాదయతి ఏషర్వినీతే ఇయం వా అవిభేదజ్ఞర్మాతిదక్షతీతి యత్ త్రిశత్యస్య వా ఏతత్త్రిగుణం క్రియతే.

స్మర్జమయేన్ దక్షిణదస్తాదయ నిరక్షసామపాత్తే జగస్య పూర్వావమత్యేషా వా అగ్నిస్త్రియాతనోర్యత్కృతం ప్రియనైరైనందన్ వా ఆసమర్గయతే గాయత్ర్యాసాదయతి తేజో వై గాయత్రీ బ్రహ్మవర్చసం తేజ ఏవ బ్రహ్మవర్చసమవరుంధా ఔదుంబరే ముత్తరతస్తాదయతి తత్న పూర్ణామూర్ధ్వా ఉదుంబరోన్నంధ్యో ఏ వాసన్నా దదాదే.

అఘశగంసః అఘశగంస రుద్రస్య అఘశగంస ఇత్యఘ శగంసః రుద్రస్య హేతిః హేతిః పరే పరివః వవృణక్తో వృణక్తు ధ్రువాః ధ్రువా అస్మిన్ అస్మిన్ గోపతౌ గోపతౌ స్యాత గోపతావితి గోపతౌ స్యాత బహ్వీః బహ్వీర్యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ పాహి పాహీతి పాహి ఇషేత్రి చత్వారిగుంసతు యజ్ఞస్య ఘోషతు ఘోషదసి అసి ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్షః ప్రత్యుష్టమితి ప్రతి ఉష్టం రక్షః ప్రత్యుష్టాః ప్రత్యుష్టా అరాతయః ప్రత్యుష్టా ఇతి ప్రతి ఉష్టాః అరాతయః ప్రాప్రేయం ఇయమగాత్ అగాధ్యషణా ధిషణా బర్హిః బర్హిరచ్ఛ అచ్ఛమనునా మనునా కృతా కృతా స్వధయా స్వధయా వితష్టా స్వధయేతి స్వధయా వితష్టా తే వితష్టేతి వితష్టా తా ఆవహంతి వహంతి కవయః కవ

వాహిగంశిషం హిగంశిషమురు ఉరువాతాయ వాతాయ దేవస్య దేవస్య త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేశ్వినో ప్రసవైతి ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణః బాహుభ్యామితి బాహోభ్యాం పూష్ణో హస్తాభ్యాం హస్తాభ్యామగ్నయే అగ్నయే జుష్టం జుష్టం నిర్వపామే.

0: చర్చలో రెండు మార్గాలున్నాయి. ఆ వాడి యొక్క యోగ సాధన బట్టి వాడు నేరుగా వెళ్ళిపోతాడు పరంధామానికి. కొందరికి ఏం చేస్తారంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఉండే ఊర్ధ్వలోకాల్లో కొంతకాలం ఉంచి ఉంచి ఉంచి మజిలీలు, కొందరు హైదరాబాద్ నేరుగా వచ్చి ఏ తిరుపతి నుంచో, కొందరు విజయవాడలో దిక్కు కొంతకాలం, కొందరు మరో లోకంలో దిక్కు కొంతకాలం ఇలా వెళతారు. కొందరు తిరిగి వచ్చేసేవాళ్ళు, కొందరు అక్కడ ఉండేవాళ్ళు అవచ్చు. ఇలాగా ఆ వెళ్లే త్రోవలు మలచబడ్డున్నాయి. ఇలా జీవుల్ని గమనించుకుంటూ ఆ సూర్యకిరణ మార్గముల ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. అది ఒక విశేషం అండి. అందుకే పథీనాం పతయే నమః అనడంలో అంతరార్థం ఇది. అందుకే ఆయన్ని ఆధారం చేసుకున్న కాలంలో ఈ మార్గములు ఎలా ఉంటాయంటే, ధూమ్ర మార్గములు ఏమిటి, అర్చిర్ మార్గములు ఏమిటి అంటే, ఉత్తరాయణం శుక్లపక్షం పగటిపూట దీనిని ప్రధానంగా మనం అర్చిర్ మార్గం అంటాం. ధూమ్ర మార్గం అంటే కృష్ణపక్షం దక్షిణాయనం రాత్రి అని చెప్పబడుతున్నటువంటివి. అయితే ఈ సమయాల్లో అర్చిర్ మార్గంలో వెళ్లేవారు కైవల్యాన్ని పొందుతారంటే అంటే పగల పోతేనే వెళ్తారా అండి అని కాదు. ఇక్కడ ఈ మార్గములకు అభిమాన దేవతలను కొందరుంటారు. శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత, దినాభిమాన దేవతలు అని ఉంటారండి. ఒక వ్యవస్థ మనం చూస్తున్న కాలభాగం గాని భావం గాని ఉంటే రెండింటికి దేవతలు ఉంటారు. ఆ దేవతలు దాని నియామకులు. ఆ జీవుడు కర్మ బట్టి ఆ శుక్లపక్షాభిమాన దేవత, దినాభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత వాడిని ఉత్తమ గదుకు తీసుకెళ్తుంది. వాడు దక్షిణాయనంలో పోయినా పర్వాలేదు, వాడి కర్మ బట్టి కాలం అనమాట. అంతేగాని వాడికి ఆ కాలంలో పోయాడు కనుక వాడికి ఈ గతి అనడానికి లేదు. అందుకు వాడు ఉత్తరాయణంలో ఫలాని రోజులు పోయాడండి చాలా గొప్ప విషయం అనుకోవడానికి లేదండి. వాడి కర్మ కూడా అక్కడ అంటే అది కాదని కాదు, అది కొంతవరకు పాసిబిలిటీ. అందుకు దక్షిణాయనంలో పోయిన వాళ్ళందరూ పాపం మళ్ళీ వచ్చేసే మార్గాలకు వెళ్ళారు అనుకోవడానికి లేదు. అక్కడ వాడి కర్మ బట్టి అభిమాన దేవతలు వాడిని తీసుకువెళతారు. ఈ మార్గములు ఏవైతే ఉన్నాయో ఇవి పథములు. ఈ పథములన్నిటినీ ఏర్పరిచి ఇంత విశ్వ వ్యవస్థను నడుపుతున్నాడండి. మన బ్రతుకు మనకు పెద్దది కనుక ఇంత విశ్వంలో నేనొక్కడిని నా దేవుడు ఒకడు అని అనుకుంటున్నాం. కానీ నాలాంటి వాళ్ళు, నాకన్నా గొప్ప వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు ఎంతమందో ఎంతమందో ఎంతమందో. ఈ వ్యవస్థ ఎంతో మనకు అర్థం కాదు. అందుకు ఒక్కటి అర్థమైతే చాలు, ఇన్ని పథములు తెలిసే కన్నా పథముల పతి ఒకడు ఉన్నాడన్న విషయం తెలిస్తే చాలండి. పతీనాం పతయే నమః, ఆయన్ని తెలుసుకుని అటువైపు మనం దృష్టి పెడితే మన మార్గం అటు ఇంకా డైరెక్షన్ అటు తిప్పినట్టే. డైరెక్షన్ అటు తిప్పుకున్నామా ఇంకా ఆయన తప్పదు చూసుకుంటూ ఉంటాడు, మార్గములు మలుచుకుంటూ ఉంటాడు, బుద్ధిని అధిష్ఠించి ఉంటాడు. అలాగే పతీనాం పతయే నమః అంటే మన బుద్ధి పోయే ఆలోచనా మార్గములు. ఇన్ని ఆలోచనా మార్గములు ఎవడి ఉండడం వల్ల వస్తున్నాయో ఆయన పతీనాం పతి. ఇన్ని ఆలోచనలు చేస్తున్నాం, బోరుడు ఆలోచనల మార్గాలు. ఈ తోవలో వెళితే ఎలా ఉంటుంది, ఈ ఐడియా ఎలా ఉంటుంది, ఈ ఐడియాలో తోవలంటే కొన్ని ఐడియాలు ముంచేస్తాయి, కొన్ని ఐడియాలు తెలుస్తాయి, ఏ పథం ఎటుపోతుందో తెలియదు. అయితే ఏ ఐడియా పుట్టడానికైనా ఐడియా పుట్టించే చైతన్యం ఒకటి లోపల ఉంది కదా, అతడు పతీనాం పతి అనేటువంటిది లోపల తోవలు వెతుక్కునే విషయం తెలియడం. మొత్తానికి నా గతి నీవేనయ్యా అనే మాట ఇందులో కనిపిస్తుంది. దారులు మలచే దైవం ఆయన, దారులన్నిటికీ దైవం. దారికి చివర ఉండేవాడు కాదు, దారి పొడుగునా ఉండి కాపాడే దైవం. అటువంటి పతీనాం పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి మనం నమస్కరించుకోవాలి. అలాగే రకరకాల ఉపాసనా మార్గములు కూడా పథములే. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమిత పచ్చమితి చ రుచీనాం వైచిత్ర్యా దృజుకుటిల నానా పథజుషాం నృణామికో గమ్య తమసి పయసామర్ణవైవ అని మహిమ్న స్థితిలో పుష్పదంతుడు చెప్పిన మాట గుర్తుంది కదా. ఏం చెప్పాడు అక్కడ, రుచీనాం వైచిత్ర్యాత్, వాడి వాడి జీవలక్షణం కొద్దీ వాడికి ఏర్పడే రుచి బట్టి దానిలో ఉన్న వైచిత్ర్యం కొద్దీ రుజు కుటిల నానాపథ జుషాం. కొందరికి అలా తిరిగి తిరిగి వెళ్ళడం సరదా, అలా వెళదామండి ఎన్నో చూసుకుంటూ వెళ్ళొచ్చని, ఆ తిరగడం ఇంకా నేరుగా పోదామని, వాడి రుచి వాడిని ఎవడేమనగలండి. రుజు కుటిల నానాపథ జుషాం, ఎవడు ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ నృణామేకో గమ్య, అందరికీ గమ్యమైన తత్వం ఒక్కడేనయ్యా, అదే నువ్వు. త్వమసి పయసాం అర్ణవైవా, నదులన్నిటికి సముద్రం వలె నువ్వే గమ్యమవు అని చెప్పారే, అదే పథీనాం పతయే నమః అనేటువంటి మంత్రంలో మనం భావించవలసింది. అలాగే మనం చేసే ఆధ్యాత్మిక సాధనలో వైదిక మార్గములు, తాంత్రిక మార్గములు అని కొన్ని ఉన్నాయి. సదాచార సంపన్నులై తదనుగుణము నియమైన పాలనలు చేసే వాళ్ళకి వైదిక మార్గములు చెప్పబడ్డాయి. దానిలో వెళ్లలేని వాళ్లకి తాంత్రిక మార్గములు నిర్దేశింపబడ్డాయి. ఈ వైదిక తాంత్రిక మార్గములే పథీనాం పతయే నమః అనే మాటకు అర్థమని తర్వాత భాష్యకారులు మనకి వివరించి చూపించారు. ఈ విధంగా పథీనాం పతయే చెప్పినప్పుడు మరొక అర్థం ఉందంటే మార్గములకు పతి అనే కాకుండా మార్గములో ఉన్నవారందరికీ పతి అని కూడా అర్థం. నాకు ఆ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎలా వెళ్తారో నాకు అనవసరం అండి, రోడ్ మెయింటైన్ చేయడమే నా పని అన్నాడు ఆయన. మార్గములో ఉన్నవారిని కాపాడుతాడు అంటే మార్గములో ఉన్నవారిని కాపాడుతాడంటే ఎవరు సరి అయిన త్రోవలో ఉంటారో వారికి ఎప్పుడు రక్షకుడు ఆయన, అంటే ధర్మ మార్గంలో ఉన్నవారిని ఎల్లవేళలా రక్షించువాడు అని కూడా దీనికి మనం అర్థం గ్రహించాలి. ఇవన్నీ సంప్రదాయ బద్ధములైన అర్థములు. అటు తర్వాత పరమేశ్వరుడు పథీనాం పతయే నమః అని చెప్పుకున్న విషయం తర్వాత నమో బభ్రుసాయ వివ్యాధినేన్నానాం పతయే నమః. మార్గాలు సరే, మార్గాల్లో వెళ్తూ ఉంటే మనకి ఆహారాదులు కూడా కావాలి కదండి, అవన్నీ ఇచ్చేవాడు ఆయనే. మరి వృక్షేభ్యో సస్పింజరాయ అన్ని ఏర్పరిచిన వాడు ఆహారం ఇవ్వడా? మనకు ఆహారమైన వృక్షాలని బాలతృణమల్ని ఏర్పాటు చేశారంటే మరి వాటికి ఆహారం కావాలి. వాటికి తన కిరణాలలోంచి ఆహారం ఇస్తాడట, పత్రహరితం తయారు చేసుకుంటాయి అవి, వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు అని అన్నానాం పతయే నమః గొప్ప మాట అండి. ఇందులో ఒక్కొక్కటి పతయే నమః ఒక్కొక్కటి తీసుకున్నా చాలు మనం ఆనందించవచ్చు. ఇక్కడ సస్పింజరాయ అనే శబ్దానికి మరొక వైదిక అర్థం ఉంది. ఇవన్నీ గ్రహించాల్సిందే. ఇన్ని అర్థాలా అండి అంటే అన్ని అర్థాలు ఉన్నాయి కనుక మంత్రమైందండి. ఇన్ని మనకు కావాలి. సస్పింజరాయ అనే మాటలో వైదిక అర్థం మరి కూడా తీద్దాం. సస్పింతిక అనేటువంటి రాక్షస శక్తులు కొన్ని ఉంటాయి. రాక్షసుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. దేవతల్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నారు. గంధర్వులని, అటు తర్వాత విద్యాధరులని, అనేక రకాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలు ఉంటాయి అందులో. అలాగే రాక్షసుల్లో కూడా అనేక రకాలైన జాతులు ఉన్నాయి. ఏదో రాక్షస జాతులు అంతరించే అనుకోవద్దు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, వాళ్ళేమన్నా గుర్తొస్తారు మహిషాసురుడు అని. లెక్కలేనంత మంది ఉన్నారు రాక్షసులు. లోపలికి చూసుకుంటే మనలోనే కనిపిస్తారు, అది వేరే విషయం. ఈ రాక్షస శక్తులు కూడా కంటికి కనిపించకుండా తిరుగుతూ ఉంటాయి. మన కంటికి కనిపించకుండా తిరిగే రాక్షస శక్తులే యాతుధాన్యహ అనే శబ్దంలో చెప్పబడేవారు. ఈ రాక్షసుల్లో యక్ష, రక్ష, పిశాచ ఇత్యాది జాతుల్లో రక్షస జాతులు చాలా ఉన్నాయి. ఈ రక్షోహరణ మంత్రాలు కూడా వేదాల్లో ఉన్నాయి. వీళ్ళ పనులు ఏమిటి అంటే ఎక్కడ సత్కార్యాలు జరుగుతున్నా అక్కడికి నాశనం చేయడం వాళ్ళ యొక్క పని, వాళ్ళ పని అది. ఆ రాక్షసులు బయటుంటే పోలుస్తామేమో, లోపలికి వచ్చి కూర్చునే ప్రమాదం ఉంది. లోపల ఉన్నవాడిని వాడు పోల్చలేడు కదా, అప్పుడు వాడు బుద్ధుల్లో కూర్చుని రాక్షస బుద్ధులు పుట్టిస్తూ ఉంటారు. పాపం కలియుగంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. కనుక సస్పింతిక అనే ఒక రాక్షస శక్తులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞ ద్రుహాహ నిర్వచనం చెప్పారు వేద యజ్ఞ శాస్త్రవేత్తలు. ఇది ఇది ఒక సైన్స్. యజ్ఞ ద్రోహులు అని వాళ్ళకి, సస్పింతిక అనే రాక్షసులు యజ్ఞ ద్రోహులు. అంటే యజ్ఞం జరగకుండా చూడడంలో వీళ్ళు నెంబర్ వన్. అందుకు యజ్ఞాలను నిందించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. యజ్ఞములు సాగనివ్వరు. యజ్ఞము అంటే ఈశ్వరారాధనకి ఉపయోగించే కర్మలు యజ్ఞములు, కృతజ్ఞతాపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు, త్యాగపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు. ఈ మూడింటికి యజ్ఞములని పేరు. త్యాగం, కృతజ్ఞత ఈ రెండింటితో మనం ఏం పని చేస్తామో అది ఈశ్వరుడు అందుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. త్యాగము, కృతజ్ఞత విడిచిపెట్టడంలో గొప్పతనం ఉంది. నీది కాదు అని విడిచిపెట్టడమే గొప్పతనం. నా మమ అనడంలో గొప్ప విశేషం ఉంది. అదేవిధంగా నువ్వు వేటి నుంచి బ్రతుకుతున్నావో వాటికి కృతజ్ఞత సమర్పణమే యజ్ఞం, అది విశేషం. అలాగే ఈశ్వర ఆరాధన అందరికీ గన్నా కృతజ్ఞత చూపించవలసిన వాడు ఆయనకే కదండి మనం. అందుకే ఈశ్వర ఆరాధన యజ్ఞం అని చెప్పబడుతున్నది. ఈ మూడు రకములైన యజ్ఞములు జరగకుండా చేస్తే జీవుడు అధపతనమైపోతాడు. అందుకు ఈ రాక్షస శక్తులు ఏం చేస్తాయంటే యజ్ఞ ద్రుహాహ, వాడిని ధర్మంలో ఉండనివ్వవు, సరి అయిన విధంగా ఈ యజ్ఞకర్మలు సాగనివ్వవు. యజ్ఞము అంటే ధర్మాచరణ కూడా, ధర్మాచరణే యజ్ఞం ఇంకా మాట్లాడితే. అందుకు ఈ ధర్మ మార్గముల్లో వెళ్లనివ్వకుండా అవరోధించేవి ఏవో వాటిని సస్పింతిక అని అంటారు. ఈ సస్పింతిక అనే రాక్షస శక్తుల్ని సంహరించువాడు గనక సస్పింజరాయ అనర్థం. యజ్ఞద్రోహమైన రాక్షస శక్తుల్ని సంహరించువాడు. ఈయన్ని తలంచుకుంటే చాలండి మనకున్న అడ్లన్నీ పోతాయి. ఎప్పుడైతే అడ్లు పోయాయో
1: అప్పుడు కనబడేవి వెలుగుదారులు, జ్ఞాన కాంతి మార్గములు. అందుకే త్విషీమతే కాంతిమయుడు. అప్పుడు కనబడతాయి దారులన్నీ, పథీనాం పతయే నమః మార్గములు కనబడతాయి. ఆ యజ్ఞ ద్రోహులు తొలగిపోయిన తర్వాత కాంతిమయమైన జ్ఞాన మార్గాలు పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. దాని ద్వారా మనం పరమపదాన్ని అందుకోబోతున్నాం. అది ఇందులో దాగిన మరొక అర్థం. ఇటువంటి స్వామి దేని మీద ఉంటాడయ్యా అంటే, నమో బభ్రుషాయ వివ్యాధినే నానాం పతయే నమః. నమో బభ్లుషాయ, బభ్లుష బభ్లువునందు ఉండువాడు అని. ఇది బభ్రు అనే శబ్దం, రలయోర భేద. వైదిక శబ్దాలు ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. బభ్రు అన్నా బభ్లు అన్నా ఒక విధంగానే మనం గుర్తించాలి. బభ్రు అంటే వృషభము అని అర్థం. బిభర్తి ఇది బభ్రు, భరించునవి అని అర్థం. భరించేదాని మీద కూర్చుంటాట, ఎవడైనా సరే తను ఏది భరించగలదో దాని మీద కూర్చోగలడు. ఒక కుర్చీ వేస్తే కాళ్ళన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం, అది బొబ్బరు అయితేనే కూర్చుంటాం. లేకపోతే కూర్చోగలమా చెప్పండి, మనల్ని భరించగలే కెపాసిటీ ఉంటే కూర్చుంటాం. స్థూలకాయుడైతే మామూలు చిన్న ప్లాస్టిక్ కుర్చీ వేసి కూర్చో అంటే వెనక ముందో ఆలోచిస్తాడు, ఎందుకంటే అది బొబ్బరు అవునో కాదో ముందు చూసుకోవాలి. అప్పుడు షా శైతే తిష్టతి ఇది షా, అందుకే బొబ్బరు షా అని చెప్పారు. అయితే పరమేశ్వరుడు దేని మీద కూర్చుంటాడయ్యా అంటే, మనమైతే దాని కొమ్ము వంచడం కష్టం, దాన్ని కూర్చోబెట్టి కూర్చోవడం కూడా కష్టం. ఆయన హాయిగా ఆయన వెళితే చాలు, కొమ్ము తల వంచి అది వంగుతుంది అని కూర్చోగలడు ఆయన. అలాంటి దాని మీద కూర్చుంటాడు. అందుకే బభ్రువాహనుడు అనే పేరు మీరు వినుంటారు. బభ్రువాహనుడు అంటే శివుడు అని అర్థం. ఆ పేరు పెట్టుకున్నారు ఆ అబ్బాయి గారికి, అది విశేషం. అందుకు బభ్లుషాయ, బభ్రువునందు ఉండువాడు అంటే వృషభవాహనుడైన పరమేశ్వరునికి నమస్కారము అని అర్థం. బభ్రు విభర్తి, పరమేశ్వరం విభర్తి ఇది బభ్రుగు, పరమేశ్వరుణ్ణి భరిస్తున్నది ఏదో దాని మీద ఆయన ఉన్నాడు అని చెప్పడం. అంటే ఆయనకి పేరేమిటి, ఈశ్వరుని మొయ్యువాడు అని అర్థం బభ్రుగు అంటే. అంటే ఆయనకు ఐడెంటిఫికేషన్ లేదనమాట, ఓ ఇదా అండి ఆయన గారు కారండి. కానీ ఆయన గారు కారు, ఐడెంటిఫికేషన్ అట్నుంచి, ఈ కారు ఆయనదండి కాదు, ఆయన గారు కారండి. అలాగే శివుణ్ణి మోయగలిగేవాడంటే ఎంత గొప్పవాడండి. అందుకు బభ్రుహు అన్నారు ఆయన్ని, దాని మీద ఆయన ఉన్నట్ట. అయితే అది ఆయన్ని మొయ్యగలిగేది ఏది, ధర్మము. బభ్రుషాయ అంటే ఇప్పుడు జ్ఞాన మార్గములు ధర్మ మార్గములు చెప్పాడు గనక ఆయన ఎక్కడ దొరుకుతాడయ్యా అంటే ధర్మము పైనే ఆయన దొరుకుతాడయ్యా. ధర్మమే వృషభము, అందుకే బభ్రుషాయ అనే నామంలో వృషోహి భగవాన్ ధర్మ అనే వేదసూత్రం ప్రకారంగా మనకి ఇది ధర్మస్వరూపమైన వృషభంపై కూర్చునేవాడు. పరమేశ్వరుడికి ముందు వృషభం ఉంటుంది, ఆయన కూర్చున్నది వృషభం మీద. దీని అర్థం ఏమిటి, వృషభం చూడకుండా శివుణ్ణి చూడకూడదు అని చెప్పారు. అంటే ధర్మం లేనిది భగవంతుడు కనిపించడు అది చెప్పడం అన్నమాట. వృషభాన్ని చూడకుండా శివుణ్ణి చూద్దామని అనుకోవడం అజ్ఞానం. అసలు వృషభం అనుజ్ఞయిస్తే గానీ శివుణ్ణి పూజ చేయం. అందుకే నందికేశ మహాభాగ శివ ధ్యాన పరాయణ మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని నమస్కరించాం. ఇందులో మరో విశేషం చూడండి, ఇక్కడ ఎన్ని అంతరార్థాలు. అందుకే మన ఆలయాలు విజ్ఞాన కేంద్రాలు. అందుకే చెప్తున్నాం మన గుళ్ళు ప్రార్థనాలయాలు కావు, దేవాలయాలు. దానిలో దేవతాశక్తులు అన్నీ ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలి మనం, అది మన బాధ్యత. ఆ దేవతాశక్తులు ప్రపంచాన్ని కాపాడుతున్నాయి, అది విశేషం. ఈ వ్యవస్థ వేరండి, దీన్ని మరో దాంతో పోల్చడానికి లేదు. అజ్ఞానం కొద్దీ లేకపోతే అవసరం కొద్దీ అన్ని మతాలు ఒక్కటి అంటాం కానీ కావండి, ఇది ఇదే. ఎంత ఏదైనా ఈ వైదిక ధర్మం, వైదిక ధర్మం. ఇంకా ఇంత జ్ఞానం అందుకునే స్థాయికి అందరు రావాలి. పైగా ఇదొక మతం మిగిలిన వేరు మతాన్ని కాదు, అన్నిటికీ ఇది మూలం, ఇది విశేషం. ఈ జ్ఞానం వైపు వస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఇది ప్రపంచానికి సంబంధించిన ధర్మం, అదృష్టవశాత్తు మన దేశంలో పుట్టింది, అది మన యొక్క యోగం. ఇలాంటి దివ్యమైనటువంటి ఈ ధర్మంలో వృషభం శివుని ఎదురుగా ఉంటుంది. దీని అర్థం ధర్మం ద్వారా ఈశ్వరుని చూడాలని మాత్రమే కాదు, ధర్మం ఎప్పుడూ ఈశ్వరాభిముఖంగానే ఉండాలి అని దీని అంతరార్థం. నేను చాలా ధర్మం ఆచరించానండి, ధార్మికుణ్ణి ధార్మికుణ్ణి అంటే నీ ధర్మం గొప్పదే కానీ అది భగవదర్పణమైందా, భగవద్ అభిముఖంగా ఉన్నావా నువ్వు, ఇన్ని కర్మలు చేశాను ఇంత చేశాను అని విర్రవీగితే లాభం లేదు. నువ్వు చేసే కర్మలు నువ్వు చేసే ధర్మం అంత ఈశ్వరాభిముఖంగా ఉండాలి, అది ఎప్పుడు ఈశ్వరాభిముఖంగా ఉండాలి, ఈశ్వరుణ్ణి మోస్తూ ఉండాలి నీ ధర్మం ఎప్పుడు కూడా. నీ ధర్మం అంతా భగవంతుడు మొయ్యాలి, అయితే భగవంతుడు ఎక్కడ పెడితే అక్కడ కూర్చోడు, ఆయనకు చక్కగా నాలుగు కాళ్ళు పనిచేసేదాని మీద కూర్చుంటాడు ఆయన. అందుకే ధర్మానికి నాలుగు పాదములు, సత్యము, అహింస, శౌచము, అస్తేయము. ఈ వివరం చాలా మార్లు చెప్పుకున్నాం, సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు గుర్తు చేసుకున్నాం. గుర్తు ఉన్న వాళ్ళకి నమస్కారం, గుర్తు తెచ్చుకున్న వాళ్ళకి మరో నమస్కారం, కొత్తగా విని గుర్తుంచుకుంటామనుకున్న వారికి చాలా నమస్కారం. ఎప్పుడూ గుర్తుంచుకుంటే ఇంకా సంతోషం. ఇక్కడ ఆ ధర్మస్వరూపుడైన వృషభం తెల్లగా ఉందిట. మనం ముందే చెప్పినట్లు ఒకప్పుడు చెప్పారండి, విన్నామండి, మళ్ళీ చెప్పిందే చెప్పారండి, చెప్పిందే చెప్పాను కాదు, విన్నదే చేస్తున్నామా లేదా అని కూడా ప్రశ్నించుకోవాలి. అందుకు విన్నదే మళ్ళీ ఎందుకు వినాలి అంటే చెయ్యాల్సింది చేస్తున్నామా లేదా అనే చెకప్ కోసం ఎప్పుడూ వినవలసిందే. తిన్న తిండే తినట్లే అలాగే అనమాట, విన్నదే వింటూ ఉండాలి. పైగా ధర్మం గురించి సత్యం గురించి చెప్తూ ఉంటే ఒక ప్రయోజనం ఉందిటండి. కొందరు ఎప్పుడు ధర్మాల గురించి చెప్తారండి, ఇవే కథలు చెప్పరు, భగవంతుని గురించి చెప్పరు అంటే అసలు ధర్మం అనేది మృగ్యమైనప్పుడు ధర్మం గురించి ఎక్కువ చెప్పాలట. కలవు స్మరణాన్ముక్తి అంటే అర్థం అది. కలిలో అన్ని ధర్మాలు ఆచరించడానికి ఎలాగూ వీల్లేదు, కానీ స్మరించుకునే తరించండి అయ్యా చెప్తున్నాడు. ఈ ధర్మం చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే పంచభూతాలు సంతోషిస్తాయట, పంచభూతాలు కానీ పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే ధర్మమయమైన భారతం మొదలైన విషయాలు చెప్పినప్పుడు వర్షాలు ఎందుకు కురుస్తాయంటే ఆ ధర్మం వల్ల శాంతి ఒక్కసారి పంచభూతాల్లో కలిగి ఒక విధమైన ప్రసన్నత స్థితి ప్రకృతిలో లభిస్తుంది. అందుకే ధర్మం చెప్పేటప్పుడు ఇంతమంది తక్కువ జనం వస్తే నేను చెప్పనండి, అంతమంది వస్తే చెప్పానండి, అంతమంది వస్తే వినేస్తూ ఉన్నారా? కొన్ని పార్టీలు మీటింగులు పెడితే లక్షలు వచ్చేస్తారు, ఆ లక్షలు చూస్తే వీడు గెలిచిపోతాడేమో అనుకుంటారు, ఎవరికి ఏ ఓటు రాదు వాడికి. కనుక వచ్చిన వాళ్ళందరూ వింటారని విన్నవన్నీ చేసేస్తారని పాపం చెప్పినవాడు అనుకుంటే పెద్ద భ్రమ అది, వాడి వాడి యోగం బట్టి ఉంటుంది. కానీ వినేవాడు కూడా ఉన్నాడు ఎవడు, విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖ, ఆయన వింటూ ఉంటాడు. విశ్వమంతా చెవులున్నవాడు కూడా ఉన్నాడే, ఆయన వింటూ ఉంటాడు. చెవులున్న వాళ్ళందరిలోనే ఆయన ఉన్నాడు గనక ఆ చెవుల్లోనే ఆయనకు వినిపిస్తున్నామని తృప్తితో మనం వినిపిస్తే పంచభూతములు కూడా సంతోషిస్తాయి. విన్నవాడిలో ఉన్న పంచభూతాలు, చెప్పేవాడిలో ఉన్న పంచభూతాలు, విన్నవాడికి చెప్పేవాడికి చుట్టూ ఉన్న పంచభూతాలు అన్నీ సంతోషిస్తాయి. అవి సంతోషిస్తే చాలు మనం సంతోషిస్తాం, పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అందుకు ధర్మం చెప్పాలట. అందుకు నమో బభ్రుషాయ సత్యము అహింస. సత్యం గురించి ఎప్పుడో చెప్పుకున్నాం మనం, భూతహితమైనది యథార్థమైనది ఆయన భాషణము సత్యము. అదేవిధంగా స్వాధ్యాయ పూర్వకంగా ఉండడం, కల్లా కపటం లేని మాట సత్యం. ఇది చాలా విశేషం, అంటే హిపోక్రసీ ఉండకూడదు, అబద్ధము ఉండకూడదు. ఈ కల్లా కపటం లేని అనే తెలుగు మాట చాలా చక్కని నిర్వచన సత్యానికి, ఇది సత్యం. రెండు అహింస, మనకున్న మూడు కరణములతో ఏ ఒక్కరిని హింసించరాదు. అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండడం, ఇది విశేషం. ఈ మూడు తెలుసుకుంటే చాలు, ఇది సత్యం. రెండు అహింస అయిపోయింది, అస్తేయం అయిపోయింది, శౌచం మన పెద్దవాళ్ళు చెప్పిన సదాచార పాలనే శౌచం. ఈ నాలుగు ధర్మానికి నాలుగు కాళ్ళు. ఈ ధర్మం తెల్లగా ఉందిట అంటే స్వచ్ఛంగా స్పష్టంగా సాత్వికంగా ధర్మం ఉండాలి, సాత్విక ధర్మం. ఈ సాత్విక ధర్మం పైన పరమేశ్వరుడు లభిస్తున్నాడు. సాత్విక ధర్మం ఆచరించిన వాడు మాత్రమే ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోగలడు. అలాగే వేదానికి ధర్మమని పేరు, అదే వృషభం అని పేరు. అందుకే వేదాన్నే వృషభం, వృషభం నుంచి రంకెలు ఎలా వినిపిస్తాయో వేదమనే వృషభం ప్రణవమనే రంకె వేస్తూ ఉంటుంది. వృషభోరో రవీతి త్రిధాబద్ధ అని ఇవన్నీ కూడా చత్వారి శృంగో, ఇది వేదరూపమైన వృషభాన్ని చూపించారు. ఈ వేదం యొక్క ప్రధానమైన రంకె ప్రణవం అని వివరించారు. ఆ వేదాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి వాడు ఆయన, వేదము ద్వారా లభించేవాడు ఆయన. ఆ వేదము కూడా పరమాత్మనే చూస్తోంది, పరమాత్మనే చూపిస్తోంది. ఒక వస్తువును మనం చూస్తాం బాగున్నది అంటే అటు తర్వాత క్రమంగా ఆ వస్తువు మన వైపు చూడకపోతే ఆ వస్తువు ఎటు చూస్తుందో అటు చూస్తాం మనం. అలాగే ముందు నందిని చూసిన వెంటనే ఆయనకు దండం పెడితే ఎటు చూస్తున్నాడు రా అని చూస్తే అక్కడ శివలింగం కనిపిస్తుంది. ఆయన దృష్టి అటు, ధర్మం ఆయన్ని చూస్తోంది, వేదం ఆయన్ని చూస్తోంది, ఆయన్ని చూపిస్తోంది. అందుకు వేద వేద్యుడు ఆయన, వేదం ఇది. ఇది మనం గ్రహించడానికే నమో బభ్రుషాయ. ఈయన ఏం చేస్తున్నాడు దాని మీద కూర్చుని, వివ్యాధినే అంటే బాగా బాధేవాడు అర్థం. విశేషంగా వ్యధం కరోతి అని, విశేషేణ బాగా బాధట, మామూలుగా కాదండి. ఎంత బాధేవాడు ఆయన, మరి ఎందుకండి అంత బాధడం అంటే, ఎంత బాధితే రండి ఒక లోహం ఒక ఆకృతి తీసుకుంటుంది. అలా మనం బాగు చేయాలన్నా బాధాలి. ఈ బాగు చేసేటప్పుడు మనం చేసిన పాపాలంటే ఎన్ని బాధుళ్ళు బాధాలు ఆయన, ఈ బాధుళ్ళు బాధేవాడు. అందుకే బభ్రుషాయా వివ్యాధిని, బాగా బాత్తాడు. ఎందుకంటే ధర్మస్వరూపుడు గనక, ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు గనక. ఎవడు ధర్మం తప్పుతాడో వాడిని వివ్యాధినే అంటే అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తాడు. ఆయన తప్పించుకోవడానికి వీలు లేకుండా అటాక్ చేసి కొడతాడు వాడిని. అందుకు వివ్యాధినే, బభ్రుసాయికి వివ్యాధినికి లింక్ చూడండి. ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు గనక ధర్మ మార్గం తప్పిన వారిని హింసిస్తాడు. అయితే కొట్టేవాడు అయినా అన్నం పెట్టేవాడు ఆయనే. అమ్మ చూడండి, తప్పు చేస్తే కొడుతుంది, కొడితే వాడు అన్నం తిన్న నలిగిన మా బాబు గదు అని అన్నం పెడుతుంది. అలాంటి వాడు అండి ఆయన. అందుకే వివ్యాధినే అన్నానా పతయే నమః తర్వాత నాము ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అంటే అర్థం ఈ ధర్మం, ఈ ధర్మమే మనకు అన్నం పెడుతోంది అదే చెప్తున్నాడు ఇక్కడ. ధర్మం ద్వారానే అన్నం మనం లభింపజేసుకుంటున్నాం. అదే అన్నాద్భవంతి భూతాది నుంచి పర్జన్యాదన్న సంభవ శ్లోకంలో పెడితే ఆ ధర్మం వేదం ఏదైతే ఉందో దాని ద్వారానే వృష్టి లభించి దాని ద్వారానే అన్నములు లభిస్తున్నాయి. ఈ అన్నములన్నిటికీ పతి ఎవడో ఆయన అన్నానాం పతయే నమః. ఈ అన్నములన్నీ కూడా ఆయనిచ్చినవే అని తెలిసినప్పుడు, ఇవి ఆయన శక్తులే అన్నప్పుడు, వీటన్నిటినీ మన అమ్మగా చూస్తే, అమ్మ అన్నం పెట్టింది సరే, అమ్మ అన్నం పెడితే ఆ అన్నం అమ్మాయి మనల్ని మళ్ళీ లోపల కాపాడుతుంది అవునా లేదా అండి. ఆలోచించండి ఎంత చక్కటి భావన. అమ్మ అన్నం పెట్టింది, మరి లోపలికి వెళ్ళిన అన్నం అమ్మని మించి మనకు లోపల శక్తినిస్తుంది అవునా లేదా. అందుకే ఎవరు అమ్మ, అన్నమే అమ్మ, అమ్మ అమ్మనే మనకు అందజేస్తోంది అని తెలుసుకోవాలి. అందుకే అన్నాన్ని అమ్మ అని మనం నమస్కారం చేసుకున్నాం. అన్నపూర్ణమ్మ అన్నాం, అన్నానాం పతయే నమః, అన్నపూర్ణాపతయేన విశ్వనాథుడు. అది విశేషం, అన్నానాం పతయే నమః. అన్నం ఎందుకు తినాలో అమ్మ శ్లోకంలోనే ఉంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అన్నం అయిపోయింది అంద ఆవిడ సదాపూర్ణే. ఆవిడ ఎప్పుడు అన్నం చక్కగా వడ్డించగలదంటే శంకర ప్రాణవల్లభే అంటే ఆవిడ వడ్డిస్తుంది ఆనందంగా. ఆయన గారిని గుర్తు చేస్తే ఆవిడకి చాలా సంతోషం. అందుకు శంకర ప్రాణవల్లభే మహాపతివ్రత గనక భర్త గురించి పొగిడితే చాలు పరవశించిపోతుంది. అందుకు శంకర ప్రాణవల్లభే అనగానే వడ్డించేస్తుందట. ఆ వడ్డించిస్తే ఒళ్ళంతా చక్కగా నింపుకుని మళ్ళీ బయటపడతాం. అందుకు కాదు, ఎందుకు అన్నం తినాలంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం వైరాగ్యం కలగడానికి అన్నం తినాలి, అందుకు భిక్ష పెట్టమ్మా. అన్నం యొక్క ప్రయోజనం ఎంత బాగా చెప్పారండి. అందుకు పరమేశ్వరుడు ధర్మస్వరూపుడై ఈ విశ్వములో ధర్మమునందు అధిష్ఠించి ధర్మము తప్పిన వారిని హింసించి అన్నాన్ని కలిగిస్తున్నాడు. ఇక్కడ వివ్యాధినే అన్న విషయంలో మరొక అంతరార్థం కూడా ఉంది. అన్నం తయారు చేసే పద్ధతే వివ్యాధినే. వేద విజ్ఞానం అందుకే ఇంత విశేషం. బభ్రుషాయ విశ్వంలో ప్రతిదీ ఆయన భరించేదే. ఇందాక చెప్పినటువంటి ఆ దివ్య శక్తులు అన్నింటిలో ఆయనే ఉన్నాడు. మరి ఆయనే ఉన్నప్పుడే దాన్ని భరించినట్టే కదా. ఆ భరించిన దాని యందు ఉండి ఏం చేస్తున్నాడంటే వివ్యాధినే అనేక రకములుగా వ్యథపరుస్తున్నాడు అన్నారు. ఈ వివ్యాధినే లక్షణం ప్రపంచంలో ఎలా వ్యాపింపజేసాడో చూడండి. ఒక రైతులో ఈశ్వరుడు వివ్యాధినే శక్తిని ప్రవేశింపజేస్తాడు. ఆ రైతు ధరించే నాగలిలో వివ్యాధినే శక్తి ఉంటుంది. ఆ రెండూ లేకపోతే వాడు భూమిని వ్యథపరచలేడు. వాడు భూమిని భూమిగా అలా వదులుతాడా, దాన్ని వ్యథపరుస్తాడు, దున్నుతాడు కిందది పెకలించి వివ్యాధినే. ఆ తర్వాత విత్తనం విత్తనంగా ఉంటే వ్యధపరచకుండా తిండొస్తుందా చెప్పండి, దానిలో మరో వ్యథ జరగాలి, అది మార్పు చెందాలి. వివ్యాధినే అంటే పరిణామ ప్రదాయకుడు అనర్థం. ఆడు తర్వాత తయారైనటువంటి పదార్థం ఏదైతే వచ్చిందో దాన్ని మనం వివ్యాధినే చేస్తున్నాం. ఆ వచ్చిన ధాన్యాన్ని నూర్చి కళ్ళెం పెట్టి దాగరగా మరపెట్టించి ఎంత వివ్యాధినే చేస్తున్నాం అన్నం వచ్చేటప్పటికల్లా. ఇలాగ వ్యవస్థలో వివ్యాధినే వ్యవస్థ దాగి ఉంది విశ్వమంతా కూడా. తద్వారా లభించే అన్నం ద్వారా మనం పోషింపబడుతున్నాం. అందుకే నమో బభ్రుషాయ వివ్యాధినే అన్నానాం పతేనమ అనే దానిలో ఉన్న లింక్ ఇంత దివ్యమైనటువంటిది. ఇలాగ అన్న ప్రదాయకుడైనటువంటి పరమేశ్వరుడు అలా స్వామిని నమస్కరించుకుంటే ఎవడికి అన్నం లోటు ఉంటుందో చెప్పండి. తప్పకుండా అందజేస్తాడు. అందుకే కదా మనకి ఒక జానపదుల కథ ఒకటి ఉంది. ఈయన అందరికీ అన్నం పెడతట చూద్దామని పార్వతీదేవి ఒకసారి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అంటే అన్నం పెట్టడానికి వెళ్తున్నానన్నట్ట. సరే అయితే మీరు వెళ్ళి రండి అన్నదిట. తిరిగి వచ్చేటప్పటికి అందరికీ అన్నం పెట్టారంటే అందరికీ పెట్టానన్నట్ట ఆయన. అలాగా లేదు అబద్ధం ఆడుతున్నారు, లేదు పెట్టానన్నట్ట. మరి నా దగ్గర భరిణిలో ఒక చీమను దాచించాను, దానికి పెట్టారా లేదో అని తీసిందిట. అప్పుడు ఆ చీమ బియ్యం గింజ తింటుంది దాంట్లో. ఆయన ప్రతి ఈ కథ నిజమా అబద్ధమా పార్వతీదేవి అడిగిందా ఇది కాదు అక్కడ అర్థం. తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ప్రతి దానిని పరిశీలించి దానికి కావలసిన ఆహారం దానికి ఇచ్చేవాడు. అన్నం అంటే మరొక అర్థం కేవలం కడుపు నింపేదని మాత్రమే కాకుండా మనకు భుక్తి ముక్తించ దేహి అనంటే, ఒక ఆయన ఒకసారి ప్రశ్న వేశాడు, వాడు మూడు పుట్ల తిండి దొరికిపోతుంది దానికి. చిన్నప్పటి నుంచి ఆకలంటే తెలియదు. ఏమంటే పరమేశ్వరుని ముక్తి అడిగితే బాగుంది కానీ భుక్తిందేహి భుక్తిందేహి అనడం ఏంటండి బాబు? అన్నం కోసం అడుక్కోవడమా? అసలు మనకు తెలియదండి అన్నం అనేటువంటి దానివల్ల శరీరం పోషింపబడ్డం కాదు, శరీరం ఏర్పడుతుంది. ఇది విషయం తెలుసుకోండి. అన్నం వల్ల ఏం జరుగుతుంది? శరీరం ఏర్పడుతుంది, ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది దానివల్ల, అన్నం వల్ల. అందువల్లనే మరణ అనంతరం అన్న పిండాలు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ జీవుడి శరీర నిర్మాణంలో మనం బాధ్యత వహించాలి. ఎందువల్ల? ఏమంటే మనం ఇస్తే పోతుందా? వాడు బతుకు వాడికి ఉండి కదా, పోతే మనం ఇస్తే ఆ తిండి వాడికి చేరుతుందా? అసలు తిండి కూడా అర్థం కాని బ్రతుకుమంది. తినడం తప్ప తిండి గురించి జ్ఞానం లేదు మనకి. మనం ఇస్తే గానీ పోతుందా అంటే ఇస్తే పోతుందా లేదా పక్కన పెట్టు. కానీ వాడు ఎవడు పోయాడో వాడు తిండిస్తేనే నీ శరీరం నిలిచింది కనుక వాడికి నువ్వు తిండి ఇవ్వాలి. ఎంతవరకు నువ్వు తిండి తింటున్నంతకాలం ఇవ్వాల్సిందే, అది విషయం. వాడు గడుతుందో లేదో నువ్వెవడు చెప్పడానికి? నీకు ఈ దేహం ఇచ్చింది తిండి, ఆ తిండి ఇచ్చిన వాడు వాడు. అందుకు వాడు తిన్న తిండి ద్వారా నువ్వు జీవుడివై వాడి గర్భంలో ప్రవేశించి దేహం ధరించి వచ్చావు. అందుకు పురుషుడిలో అన్నగతంగా ఏర్పడ్డటువంటి వీర్యం చేత దేహం పొంది తల్లి అన్నంతో లోపల బ్రతికి వాళ్ళిద్దరు అన్నంతో దేహం తెచ్చుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పెట్టిన అన్నంతో బ్రతికి తర్వాత వాళ్ళు పోయాక వాళ్ళకి అన్నం పెట్టని వాడికి బ్రతుకుండదు, సద్గతులు ఉండవాడు. ఎంతవరకు పెట్టాలి? వాళ్ళ అన్నంతో నీకు శరీరం వచ్చే వరకు. అన్న వ్యవస్థ ఒక నా పెద్ద జ్ఞానం అండి. ఇట్స్ ఎ సైన్స్, ఇట్స్ ఎ నాలెడ్జ్. మహాగ్రంథం అన్నం గురించి రాయాలి అంటే మనం అన్న వ్యవస్థ అంత ఉంది కనుకనే మనకు ఆహార నియమాలు ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ తినడాలు, ఏవి పెడితే అవి తినడాలు, అంట్లు ఎంగిళ్ళు ఆచార వ్యవహారాలు అన్నీ విడిచిపెట్టు ఉంటున్నామంటే అంత భ్రష్టమైన దేహాలు తెచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నామని అర్థం. అన్నానికి ఇన్ని రహస్యాలు ఉన్నాయి. ఇంట్లో చెప్తారు ఎవరే, నేను పోయిన తర్వాత నాకు ఈ చాదస్తాలేమీ అక్కర్లేదురా అని రాసి కూడా కొందరు పోతుంటారు. అలా పోతే దేహం పోయిన వెంటనే ఎందుకు రాశాను బాబు అని ఏడుస్తారు వాళ్ళు. ఈ 10 రోజులు వాళ్ళ పక్కన తిరుగుతూ ఉంటారట. ఆ పెట్టేటటువంటి ఆ పిండం చేసినప్పుడు వాటిని చూసి సంతోషిస్తారు వాళ్ళిద్దరు. ఎందుకంటే మనం తీసుకెళ్ళడానికి డ్రైవర్స్ వస్తే వాళ్ళకు కూడా భోజనాలు పెట్టాలి కదా. అలాగే ఈ 10 రోజుల దానిలో ఆ వ్యవస్థ కూడా ఉంది. వాళ్ళైతే వాళ్ళు తినరు, చూసి సంతోషిస్తారు. ఈ అన్నం నుంచి ఏర్పడే సూక్ష్మ శక్తి వీడికి దేహాన్ని ఇస్తూ ఉంటుంది ఈ పోయిన జీవికి. ఇలా 10 రోజుల ఆహారంతో పిండదేహం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ దేహం ఏర్పడితే వీడిని వాడు తీసుకెళ్తారట వెహికల్ వచ్చిందని. ఆ పిండదేహం దేనికి పనికొస్తుంది అంటే మొత్తం ప్రయాణానికి పనికొస్తుంది. ఈ ప్రయాణంలో నెల రోజు మనకి 4 రోజులు, వాళ్ళకి 1 రోజు కనుక మాసికాలు పెడతారు. 12 రోజులు పూర్తి అయిపోతుంది. అసలు ఒక చోటుకి చేరతాడు వాడు, ఒక మజిలి అక్కడికి వెళుతుంది. ఇక్కడ దాకా ఆహార నిర్మ వాడికి వెహికల్కి కావలసిన ఇంధనం పెట్రోలు ఇవన్నీ ఇచ్చినట్లుగా వీడు అన్నాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది ఒక వ్యవస్థ. ఈ 10 రోజులు పిండంగానే పెట్టకపోతే, పిండ దేహం ఏర్పడకపోతే అప్పటి వరకే ఆ కింకర్లు వాడి దగ్గర ఉండే టైము. 10 రోజులు దాటిపోతే వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోయిన వాడే గతి లేక తిరుగుతూ ఉంటాడు. ఎవడ మీద వాళ్దామా, ఎవడిని పట్టుకుందామా అని తిరుగుతూ ఉంటాడు వాడు పాపం. ఇంత వ్యవస్థ ఉందండి. అన్న విజ్ఞానం గురించి ఇన్ని ఉన్నాయి. అందుకు అన్నం ఎవరెవరికి కావాలి, ఎంతమందికి కావాలి? అన్నం అంటే మనం కంచంలో కనిపించే ముద్ద మాత్రమే కాదు, ఎందరి జీవులకి వారి వారికి కావలసినవి ఎన్ని సమకూర్చుతున్నాడో పరమేశ్వరుడు మనకేం తెలుసండి. ఇన్ని అన్నములు ఏర్పరిచినటువంటి అన్నానాంపతి అయిన పరమేశ్వరుడు. అంతేకాదు అన్నం అంటే మన ఇంద్రియములు అనుభవించే వస్తువులు. ఆహ్రియతే ఇతి ఆహార.
2: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.

0: நமோ மகத்பியோ ரிஷிபியோ குருபியோ நமஹம்.
1: சிதம்பர ரகசியம் அனே விஷயாన్ని చెప్పుకోబోతున్నాం. ఈ పేరే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఏమిటో తెలియకపోయినా రహస్యం అన్నారు కనుక తెలుసుకుందాం అనిపిస్తుంది. రహస్యం అంటే తెలుసుకోవాలని సరదా, అంతే కదా. పైగా చిదంబర రహస్యం అనే మాట మొదటి నుంచి మనం అనేక వ్యవహారాల్లో ఏదైనా అంతు పట్టకపోతే చిదంబర రహస్యం అనడం ఒక అలవాటు మనకి. ఆఖరికి ఇప్పుడు రాజకీయంలో కూడా ఇది ఒక మరొక వాసన వచ్చింది దీనికి. కానీ ఇప్పుడు చెప్పబోయే చిదంబర రహస్యం అసలైన చిదంబర రహస్యం. ఇక్కడ నుంచి మనం చిదంబర రహస్యాన్ని మాట్లాడేటప్పుడు ఈ స్ఫురణ తెచ్చుకుంటే ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడు, ఈ శబ్దాన్ని ఎక్కడ వినియోగించాలో అక్కడ. రహస్యం కనుక తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇందరూ వచ్చారు. అసలు తెలుసుకోవలసింది అంత తేలిగ్గా తెలియనిది ఆయన రహస్యం చిదంబర రహస్యం. ఇక్కడ ఒక మాట అన్నాను, అసలు తెలుసుకోవలసినది అంత తేలిగ్గా తెలుసుకోలేనిదేదో అది చిదంబర రహస్యం. తెలుసుకోవలసింది గనకే కష్టపడైనా తెలుసుకోవాలి, తేలిక కాదు గనక కష్టపడడానికి సిద్ధపడండి. మీరు కష్టమంటే ఏమో అక్కర్లేదు, ప్రతిరోజు కొంత బరువిచ్చి మోస్తూ కూర్చోండని నేను చెప్పను. ఏకాగ్రత ఇక్కడ మీరు అదొక్కడి పెట్టగలిగితే చిదంబర రహస్యం అర్థమవుతున్నది. ఇప్పుడు ఈ చిదంబర రహస్యం అనే పుస్తకం ఎవరు రాశారు ఏమిటి అదొక ప్రశ్న కదా. రామకథకి రామాయణం ఉంది, కృష్ణకథ ఉంది, శివకథకి శివపురాణం ఉంది, మరి చిదంబరానికి ఏమున్నది? చిదంబర రహస్యం అనే పేరుతో పుస్తకం లేకపోయినా చిదంబర రహస్యం గురించి చెప్పిన పుస్తకాలు చాలా ఉన్నాయి. మన భారతదేశంలో చాలా క్షేత్రాలున్నాయి. ఈ క్షేత్రాల్లో కొన్ని స్వయంభూ క్షేత్రాలుగా ఉన్నాయి, కొన్ని దేవతలు మొదలైన వారు ప్రతిష్ఠ చేసిన క్షేత్రములు, కొన్ని చక్రవర్తులు రాజులు మొదలైన వారు ప్రతిష్ఠ చేసి చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు మనకున్నాయి. ప్రతిదానికి దానికి సంబంధించిన ఇతిహాసం చరిత్ర ఉంటాయి. అదే స్వయంభూ క్షేత్రాలకైతే స్థల పురాణాలు అని ఉంటాయి. ఈ స్థల పురాణాలు అన్నీ కూడా ఋషులు రచించిన పురాణాల్లో కనబడవు, అది ఆ క్షేత్రానికే పరిమితం. సామాన్యులకి ఆ క్షేత్రంపై మరింత నిష్ఠ కలిగించడం కోసం మహాత్ములు వాటిలో ఉన్న రహస్యాలని కథల రూపాల్లో ఇస్తారు. ఎందుకంటే రహస్యాన్ని రహస్యంగా చెప్తే అందుకునే శక్తి అందరికీ ఉండదు, దాని కథల రూపంలో ఇచ్చి దాని ఫలితాన్ని వాళ్ళకి అందించాలని ఋషుల యొక్క తాపత్రయం. అందుకే కొన్ని క్షేత్ర పురాణాలు స్థల పురాణాలు అలా పుడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు చిదంబరం ఒక క్షేత్ర పురాణమో స్థల పురాణమో మాత్రం కాదు. ఇది నిజంగా ఉపనిషద్ విద్య నేను చెప్పబోతున్నది. ఉపనిషద్ విద్యని అందించడం కోసం ఈ చిదంబర క్షేత్రానికి సంబంధించిన గ్రంథాలు అనేకం మనకున్నాయి. అవన్నీ కూడా వేదముల్లో కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి, ప్రామాణికమైన అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. అంతేగాని కేవల స్థల పురాణం కాదు, వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాల్లో చిదంబర క్షేత్రం గురించి ప్రత్యేకించి చెప్పారు. ఇది కాకుండా చిదంబరాన్ని ఆధారం చేసుకున్న గొప్ప సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినది, ఒక గొప్ప సంస్కృతి. భారతీయ సంస్కృతికి ఒక మూల కేంద్రంగా ఉన్నటువంటి క్షేత్రాల్లో చిదంబరం కూడా ఒకటి. భారతీయుల క్షేత్రం కేవలం విశ్వాస కేంద్రం మాత్రమే కాదు, మన సంస్కృతులకి పునాదులు భారతీయ క్షేత్రాలు. ఇది కూడా ఈ కోణంతో మీరు ఆలోచించండి. తిరుమల అనగానే ఒక అన్నమయ్య సంకీర్తనం, అలాగే కృష్ణదేవరాయల యొక్క చరిత్ర, ఇలాగ మనకి ఒకవైపు హిస్టరీ మరొకవైపు కల్చర్, ఇవన్నీ కూడా మన క్షేత్రాలను ఆధారం పెట్టుకుని ఉన్నాయి. కనుకనే హిందూ ధర్మాన్ని గాని క్షేత్రాన్ని గాని పక్కన పెడితే భారతీయ సంస్కృతి చరిత్ర కూడా కుప్పకూలిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు మన సంస్కృతికి మన చరిత్రకి కేంద్రములు మన యొక్క క్షేత్రాలు. ఈ కోణంతో చూడండి, భక్తి అవన్నీ ఉంచుదాం, ఈ కోణంతో ఆలోచించండి. అలాగే మనకి ప్రపంచ దేశాలన్నింటినీ కూడాను భారతీయ తత్వశాస్త్రం వైపు తిప్పినటువంటి మహానుభావుడు రమణ మహర్షి, ఆయన తలంచుకోగానే మళ్ళీ మరొక క్షేత్రం గుర్తుకొస్తుంది మనకు, అరుణాచలం. అసలు ఆయన వల్ల అరుణాచలానికి వచ్చిన ప్రసిద్ధి అంతా ఇంత కాదు, కానీ అరుణాచలం ఆయనతోనే ప్రారంభం కాలేదు. అరుణాచల శివుని వల్లనే ఆయన అంత తత్వజ్ఞాని అయి ప్రపంచానికి మార్గదర్శకుడై ఇది భారతీయ ధర్మము అని చూపించగలిగారు. అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారు మొదలైన వారు పర్యటించిన అనేక క్షేత్రములు మనకున్నాయి. అలాగే గురువాయూరప్పని తలంచుకుంటే నారాయణ భట్టాత్రి రచించే నారాయణీయం గుర్తుకొస్తున్నది. ఇలాగ అద్భుతమైనటువంటి సంగీత సాహిత్య సృజనకి, నాట్యాలకి, కళలకి, అన్నిటికీ మన క్షేత్రాలు ఆధారమయ్యాయి. అలాగే చిదంబరాన్ని ఆధారం చేసుకుని ఒక అపారమైన శిల్పశాస్త్రం, సంగీత నాట్య సాహిత్య శాస్త్రములు అభివృద్ధి చెందాయి. ఇవి సంస్కృతంలోనే ఉన్నాయి, ఇంకొక వైపు తమిళ భాషలో చాలా ద్రవిడ భాషలో రచింపబడ్డ గ్రంథములు, ఋషితులు లేని వాళ్ళు ఋషులే రచించిన గ్రంథములు చాలా ఉన్నాయి. ఇవి కాకుండా స్కాంద పురాణంలో చిదంబర మహాత్మ్యము అని ఒక పారాయణ గ్రంథం ఉన్నది. పారాయణ గ్రంథం అంటే దీన్ని కూడా అంగన్యాస కరన్యాసాలు చేసుకుని మన సుందరకాండ అవి ఎలా పారాయణ చేస్తారో అలా పారాయణ చేస్తారట. దీన్ని గాని ఆ దీక్షగా గాని పారాయణ చేసినట్లయితే పరమేశ్వర పాద దర్శనం జరుగుతుంది అని ఫలశ్రుతి చెప్పారు. అయితే దానికి సంబంధించిన శ్రద్ధానిష్ట ఎలాగూ కావాలి. ఇది చిదంబర మహాత్మ్యమని స్కాందంలో చెప్తున్న ఒక ప్రధాన భాగం. ఇది కాకుండా సూత సంహిత అని ఒక గ్రంథం ఉన్నది. ఈ సూత సంహిత తాత్విక గ్రంథం, దర్శన శాస్త్రం. దీనికి ఎంత గొప్పతనం ఉందంటే ఆదిశంకర భగవత్పాద వారు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి ముందు ఈ సూత సంహితని 18 మార్లు పారాయణ చేశారట. 18 మార్లు పారాయణ చేస్తే ఆయనకు ఉపనిషత్తుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి అనుభూతి కలిగింది. నేను ఇక్కడ అవేర్నెస్, నాలెడ్జ్ అనలేదు, ఎక్స్పీరియన్స్. అజ్ఞానం ఆయన అనుభవంలోకి వచ్చింది. అది కాశీక్షేత్రంలో చేసేట పారాయణ సూత సంహితని. అంత గొప్పది సూత సంహిత అనేటువంటి గ్రంథం. మరి బ్రహ్మసూత్ర రచనకి శంకరులకే అంత గొప్ప జ్ఞానాన్ని చూపించినటువంటి అంత గ్రంథమే అని శంకరుల తర్వాత మళ్లీ అవతరించిన మరో శంకర భగవత్పాదుడు వంటి వారు, భారతీయ ఆయుంధవ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసిన మహానుభావుడు విద్యారణ్యస్వామి. చాలా మందికి తెలిసి ఉంటుంది విద్యానగర ప్రతిష్టాపకులు. దానికి తోడు శృంగేరి జగద్గురు పరంపరల్లో 12వ పీఠాధిపతి ఆయన విద్యారణ్యులు వారు. హరిహర బుక్కరాయల్ని విద్యానగరంలో స్థాపించి విజయనగర సంస్థాపన చేసినటువంటి గొప్ప సన్యాసి యతీంద్రుడు. ఆయన వేదములకు భాష్యం రచించాడు. వేదాంతానికి భాష్యం శంకర భగవత్పాదులు రాస్తే వేదానికి భాష్యం రచించిన వారు విద్యారణ్యులు వారు. ఈ విద్యారణ్యులు వారు ఇప్పుడు నేను చెప్పిన సూత సంహితకు భాష్యం రాశారు. ఈ సూత సంహితలో కొన్ని అధ్యాయాలు చిదంబరం గురించి విస్తారంగా చెప్పారు. చిదంబర క్షేత్రంలో వాసము చేయడం, చిదంబర క్షేత్రంలో సాధన చేస్తే చిత్తము శుద్ధమై హృదయంలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకుని అద్వైత సిద్ధి పొందవచ్చు అనే విషయం సూత సంహితలు చెప్పబడినటువంటి గొప్ప రహస్యం. కనుకనే చిదంబరం ఒక క్షేత్ర మహాత్మ్యమే కాకుండా మనందరికీ పనికొచ్చే ఉపాసనాత్మకమైన ఉపనిషద్ విద్య అని ముందు తెలుసుకుని అది మనం గ్రహించుకోబోతున్నాం. ఈ సూత సంహిత మాత్రమే కాక ఇతరత్ర మరికొన్ని పురాణాలున్నాయి. ద్రవిడ భాషలో వచ్చినటువంటి గ్రంథములు చాలా ఉన్నాయి. అందులో మనకి వైష్ణవల్లో ఆళ్వారులు ఎలాగైతే తమిళ భాషలో ఉన్నారో అలాగే 64 నాయన్మార్లు శైవంలో ఉన్నారు, మహామహాభక్తులు. వాళ్ళు రచించినటువంటి గ్రంథములు చాలా విస్తారం, కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయండి, సామాన్యం కాదు. అయితే మన దురదృష్టవశాత్తు వాటి వ్యాప్తి మనం పెద్దగా తెలుసుకోలేకపోయాం. పైగా వైష్ణవం మన ఇతర రాష్ట్రాలకు వ్యాపించి ప్రచారం పట్టినట్టుగా అక్కడున్న ఆది శైవ సిద్ధాంతం ప్రచారం చేయలేదు. అవి కేవలం భక్తి మార్గంలో మాత్రమే నిలిచిపోయే ప్రచార మార్గానికి రాలేదు. కానీ వాటిలో ఉన్నవి తెలుసుకుంటే ఎన్నో రహస్యాలు అందులో ఉన్నాయి. మహామహాభక్తులు వాళ్ళందరూ కూడాను. వాళ్ళు రచించినటువంటి గ్రంథముల్లో తేవారం, తిరువాచకం ఇత్యాది గ్రంథములు చాలా ఉన్నాయి. ఈ తిరువాచకం అనే గ్రంథంలో నటరాజస్వామికి సంబంధించినటువంటి, చిదంబరానికి సంబంధించిన తాత్విక రహస్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన శరీరానికి చిదంబరానికి ఉన్న అనుబంధం ఏమిటి, ఆ నటరాజస్వామిని మనలో ఎక్కడ చూడవచ్చు, అది నేను చెప్పదలుచుకున్నది. మొదటి రోజే అన్ని చెప్తే కష్టం కనుక నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకొచ్చి మనలో నటరాజుని చూపించడం కోసం మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత నటరాజస్వామి దయ కనబడాలి నటరాజు మనకి. మనలో చిదంబరాన్ని మనం చూడగలగాలి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని మహానుభావుడు అన్నాడే కృష్ణ పరమాత్మ. ఈ శరీరమే క్షేత్రం. భారతీయ క్షేత్రములన్నీ కూడా నీ శరీరాన్ని క్షేత్రంగా తెలుసుకునే చెయ్యడం కోసం వచ్చాయి. క్షేత్రం అంటే కేవలం పొలం అనే అర్థం తీసుకోవద్దు. దేవత ఉన్న చోటుని క్షేత్రం అంటాం కదా వ్యవహారం. మరి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నప్పుడు ఈ శరీరం దేవతాత్మకం అనే భావం కలగాలి. దీనికి మనకి ఉపనిషత్తుల్లో యాజ్ఞవల్క్యుడు చెప్తాడు ఏమనంటే, దేవానాం దేవాయతనం అన్నాడు. ఇక్కడ దేవతలుండడానికి చోటు ఈ శరీరం. అందుకే దేహో దేవాలయ ప్రోక్త అనే మాట ఎలాగో ఉన్నది. బయట ఎన్ని క్షేత్రాలున్నాయో ఇక్కడ అన్ని క్షేత్రాలున్నాయి. ఇది పెద్ద రహస్య విద్య. ఏవైతే శాస్త్ర ప్రసిద్ధ క్షేత్రములు మనం చెప్పుకుంటూ ఉన్నామో, ఆ సేతు సీతాచలం, ఏ క్షేత్రములైతే ఉన్నాయో ఆ క్షేత్రములన్నీ మన శరీరంలో వివిధ స్థలముల ఎందున్నాయి. నేను మీ కాశీఖండం చెప్పినప్పుడు కొంతమేర చెప్పానని నాకు గుర్తు. నాకేనా గుర్తు? మీకు గుర్తు బాగా, మీరు మర్చిపోరు. అప్పుడు అనేక క్షేత్రములు మన శరీరంలో ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. అలా పరిశీలన చేస్తే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ సాధన చేయడం వల్ల మన శరీరంలో ఏ యోగ కేంద్రం స్పందించి అక్కడున్న దివ్యత్వాన్ని పొందవచ్చు అనేది ఒక రహస్యం. అందుకే బాహ్యక్షేత్ర భావక్షేత్ర సమన్వయం అనేటువంటిది మనం క్షేత్ర ఉపాసనలో చూస్తున్నాం. క్షేత్ర యాత్ర వేరు, క్షేత్ర ఉపాసన వేరు. క్షేత్రాన్ని మనం ఉపాసనాపరంగా యాత్ర చేసినప్పుడే ఆ క్షేత్రంలో ఉన్న దేవతల్ని మనలో సిద్ధింపజేసుకుని మనకు భగవంతునిచ్చిన జన్మని చరితార్థం చేసుకుని కైవల్యాన్ని పొందడానికి సోపానాలు వేసుకోగలం. అందుకు మనందరం కూడా భావ చిదంబర యాత్ర చేయబోతున్నాం. భావ చిదంబర యాత్ర లేదా భావ చిదంబర ఉపాసన మీరు ఆలోచించుకోండి. ఒక్క మాట సూచనగా చెప్తాను, ఉపాసనలకి విద్యలు అని పేరుంది, ఉపాసనలకి విద్యలు అని పేరుంది. ఈ విద్యలు తంత్రశాస్త్రాల్లో చాలా ఉన్నాయి, శ్రీ విద్య, ఈ విద్య, ఈ పేర్లున్నాయి. కానీ ఉపనిషత్తుల్లో కొన్ని విద్యలు ఉన్నాయండి. మనం అనుకుంటే ఉపనిషత్తులు ఉపాసనలకు వ్యతిరేకమని, కానీ ఉపాసన లేనివాడు ఉపనిషత్తును కూడా తెలుసుకోలేడు. అందుకే అనేక ఉపాసనాత్మకమైన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఉపనిషత్తులు మనం అనుకునే 10 ఉపనిషత్తుల్లో కూడా కొన్ని ఉపాసనల పేర్లున్నాయి. దహర విద్య, మధు విద్య, అక్షి విద్య, ఇలాంటి విద్యల పేర్లు కొన్ని కనబడతాయి. ఇందులో దహర విద్య అని ఒక విద్య ఉన్నది. ఈ దహర విద్య స్వరూపమే చిదంబర రహస్యం. ఈ దహర విద్య మాటే శ్రీ విద్య, మరొకటి కాదు. కనుక దహర విద్య, శ్రీ విద్య, చిదంబరం, ఈ మూడు ఒక్కటే. ఇది హృదయంలో పెట్టుకుని, ఈ దృష్టిలో పెట్టుకుని మీరు వినడం మొదలు పెడితే ఈ చిదంబర నటరాజ మహాత్మ్యాన్ని, ఆ దహర విద్యకే చిదంబర రహస్యం అని తెలుస్తుంది. ఈ దహరము అనే మాటే మీరు లలితా శాస్త్రంలో చదువుకుంటున్న దహర ఆకాశ రూపిణి. దహర ఆకాశ రూపిణి, ఆకాశానికి అంబరము అని పేరు కదా, చిదంబర రహస్యం, అదే దహర ఆకాశ రూపిణి విద్య. ఏది మనం సౌందర్య నగరంలో చెప్పుకున్నామో అదే ఇప్పుడు చిదంబర రహస్యంలో చెప్పుకోబోతున్నాం. ఆ దహర విద్య స్వరూపమే, అదే రామం, అదే కృష్ణ. ఏదైనా ఆ దహర విద్యయే అది. ఈ దహర విద్య ఉపనిషత్తులు ప్రవచించాయి. ఆ దహర విద్యని సామాన్యులకు కూడా తెలుసుకురావడం కోసం రకరకాల కథారూపంలో మనకి తెలియజేశారు. ఇక క్షేత్రముల గురించి అంటే, చిదంబర క్షేత్రం మనకి దక్షిణాపథంలో తమిళనాడులో ఉంది. ముఖ్యంగా ఈ చిదంబరం ప్రక్కన అనేక క్షేత్రములున్నాయి. వైదీశ్వరం, శీర్కాళి, కడలూరు ఇత్యాది క్షేత్రములు, ఇవన్నీ కూడా మహర్షులు నడయాడినటువంటి మహిమాన్వితమైన స్థలములు. మొత్తం అనేక స్వయంభూ శివక్షేత్రములన్నీ ఆ ప్రక్కన ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చే ముందు, సరిగ్గా మొన్నటి వరకు ఆ మహాక్షేత్రాల్లో సంచరించి వచ్చే భాగ్యం లభించింది. ఆ గాలి, ఆ నీరు, ఆ తిండి ఇప్పుడు నా శరీరంలో శక్తిగా ఉన్నా మీ దగ్గర మాట్లాడుతున్నాను. అందుకు చెప్తున్నది ఏంటంటే, తిరువయ్యారులో త్యాగరాజస్వామి ఊరిలో 5 రోజుల పాటు త్యాగరాజస్వామి వారి గురించి ఉపన్యసించే భాగ్యం నాకు లభించింది. ఇంకా సంగీతము, పాటలు ఇవేమీలో, ప్రవచనమే త్యాగరాజస్వామి మీద. త్యాగరాజస్వామి వారి ఆయన నివసించిన ఇంటి ఎదురు ఇంట్లో ఉపన్యాసం చెప్పుకుని ఆయన ఇంట్లో తిరిగే భాగ్యం లభించింది నాకు. అలాగే త్యాగరాజు పుట్టినటువంటి తిరువారూరు క్షేత్రం కమలాపురం అని చెప్పబడుతూ అక్కడ కమలాంబిక అని అమ్మవారు, నీలోత్పలాంబ అని అమ్మవారు, త్యాగరాజేశ్వరుడని స్వయంభూ క్షేత్రం ఉన్నది. అక్కడ కమలాంబ మీద ముత్తుస్వామి దీక్షితులు వారు నవావరణ కృతులు రచించారు, నీలోత్పలాంబ మీద కూడా రచించారు. ఆ తల్లుళ్ళు కూడా దర్శించుకున్నాం. అక్కడున్నవాడు త్యాగరాజేశ్వరుడు, ఆయన పేరు పెట్టుకున్నారు మన స్వామివారికి. ఇంకా తిరువయ్యార్, ఇది పంచనద క్షేత్రం, తిరువయ్యారు అని చెప్పబడుతున్నది. పంచనద క్షేత్రం, పంచనదీశ పాహిమాం అని బిరహర్ రాగంలో త్యాగరాజస్వామి కీర్తన చేశారు. ఈ పంచనదీశ్వర క్షేత్రంలో ధర్మ సంవర్ధిని అమ్మవారు ఉన్నారు. ఇలాగ ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వీటికి సమీపంలో కొంత దూరంలోనే చిదంబర క్షేత్రం కూడా ఉన్నది. వీటన్నిటికీ అనుబంధం ఉన్నది. ఇందాక చెప్పిన తిరువారూరుకి మన శరీరంలో ఒక చక్రానికి సంబంధం ఉన్నది, అదేవిధంగా ఈ చిదంబరానికి మన శరీరంలో ఒక చక్రానికి సంబంధం ఉన్నది. అది అక్కడ సాధన చేస్తే తెలుస్తుంది, సాధనా దృష్టితో యాత్ర చేస్తే తెలుస్తుంది. మొత్తానికి ఎన్నో అద్భుతమైన మర్మములున్నాయి చిదంబర క్షేత్రంలో. ఇలాంటి చిదంబర క్షేత్రాన్ని ఆధారం చేసుకు పుట్టిన సాహిత్యం విస్తారమని చెప్పుకున్నాం. సంస్కృతంలో ఇప్పటి కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉమాపతి అనబడేటువంటి ఒక మహాశివభక్తుడు, ఈయన ఎంత శివభక్తుడంటే ఈయన శివాచార్యుల్లో ఒకడు. ఈ శివాచార్యుల్లో ఒకడిని చాలా గౌరవంగా పల్లకీలో తీసుకువెళ్తూ ఉన్నారట. వెళుతూ ఉంటే ఆ త్రోవలో జ్ఞాన సంబంధులు కూర్చుని ఉన్నారు. ఆయన చిన్నపిల్లవాడు, మహాశివభక్తుడు. ఈయనేమో పల్లకీలో వెళ్తున్నాడు. ఈయన పదవి ఉంది, పదవి ఉండగానే మరొకటి ఉంటుంది, ఏమిటండి, అహంకారం, అదొకటి ఉంటుంది కదా. ఆ వెళుతూ ఉంటే ఒక జీవం లేని వ్యక్తి నిర్జీవమైన వృక్షంలో ఉన్నాడు అని ఒక మాట అన్నట్ట యోగి. ఆ మాట ఇతరు తగిలి అహంకారం అణగి ఆయనకి దాసుడయ్యాడు. ఈ మహానుభావుడు ఒక ఇంటికి భిక్షాటనకు వచ్చి యోగిగా భిక్ష అడిగినప్పుడు వాళ్ళు గంజి పోస్తే ప్రేమగా తాగుతున్నట్ట. ఇంత అహంకారం ఉన్నతని వెంటనే అహంకారం వదిలిపెట్టి ఈయన మోచేతి నుండి కిందకు పడుతున్న గంజిని తాగట్టి చూడండి. అక్కడ ఎప్పుడైతే ఎంగిలి గంజి తాగాడో ఇంక ఈయన అర్చనకు అనర్హుడు అని చెప్పి ఆయన మిగిలిన ఆచార్యులందరూ పంపించి వేశారట. ఎవరిని? ఉమాపతిని. సరే పంపించి వేస్తే వేశారు గాని ఒక మహాభక్తుడి చేతి నుండి వచ్చినటువంటి గంజి తాగాను, దాని విలువ వాళ్ళకేం తెలుసులేని ఆయన ఊరికి వెలుపల ఒక చిన్న కుటీరం వేసుకుని పంచాక్షరి జపం చేసుకుంటూ కూర్చున్నట్ట. ఈ లోపల ఆచార్యులు వచ్చి ఈ శివాలయం తలుపులు తెరిచారు. నటరాజు విగ్రహం లేదు. ఆశ్చర్యపోయారు, ఏమయ్యాడయ్యా అని. అప్పుడు ఆయన చెప్పెట్ట, నేను ఉమాపతి హృదయంలో కూర్చున్నాను, వెళ్ళి అక్కడని చెప్పట్టండి. మీరందరూ పంపించారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అన్నట్టు. ఆయన ఉమాపతి. తర్వాత ఆయన ప్రార్థన మేరకు మళ్లీ శివుడు ఆలయంలోకి వచ్చాడని ఒక చారిత్రకమైనటువంటి భక్తుల గాథల్లో ఇది కనబడుతుంది. ఈ ఉమాపతి ఈ నటరాజ తత్వాన్ని ఆపోసన పట్టి ఆ మహానుభావుడు, ఇది ఆపోసన అనే మాట కూడా సరిపోదు, దర్శనం అనాలి. దర్శనం పొంది ఈ చిదంబర నటరాజస్వామి మీద 313 శ్లోకాలు, సంస్కృత శ్లోకాలు. నిజానికి అది ద్రాక్షాపాక, నారికేళ పాకాలు, అన్ని పాకాలు ఉన్నాయి అందులో. మనకి ఎలాగైతే సౌందర్య లహరి, శివానంద లహరి ఉన్నాయో అలా ఉంటుందండి అది. 313 శ్లోకాలు రసరమ్యంగా ఉంటాయి, పరమ మాధుర్యం. అదొకటి ఉన్నట్టు కూడా మనకు తెలియదు. 313 శ్లోకాలు, ప్రతి శ్లోకం చివర కుంచితాంఘ్రిం భజేహం అనే మకుటం వస్తుంది. కుంచితాంఘ్రిం భజేహం, కుంచిత అంఘ్రి అంటే కర్వ్డ్ ఫుట్ అని ఇంగ్లీష్ లో దాన్ని అంటారు. ఇంగ్లీష్ లో అంటాను ఎందుకు చెప్పినా తర్వాత చెప్తాను. కుంచితాంఘ్రి అంటే ఎడంపాదాన్ని ఎత్తుతాడు నటరాజు. ఆ ఎత్తిన ఎడంపాదం కొంచెం ముందుకు తెచ్చి ఇలా వంచుతాడు కాస్త. ఈ కుంచిత అనేది డాన్స్ లో టెర్మినాలజీ. అది ఆ పాదాన్ని ఎలా అంతందంగా వంచాలి, ఆ వంచే తీరు ఒకటి ఉంది. ఆ తీరు ఆయనకే తెలుసు. అంతందంగా వంచుతాడ పద్మం లాంటి మెత్తని పాదం. ఆ పాదం దర్శనం అవడమే మహాకష్టం. ఇందాక చెప్పిన చిదంబర మహాత్మ్యం పారాయణ చేస్తే ఆ పాదం కనబడుతుంది. ఆ పాదానికి ఉన్న ప్రత్యేకత మీకు నెమ్మది నెమ్మదిగా తర్వాత తెలుస్తుంది. ఆ పాదం మీద రచించాడు ఇతను కుంచితాంగ్రిం భజేహమని 313 శ్లోకాలు. చిత్రం ఏంటంటే మన గట్టి విషయాలు చెప్తే అర్థం కావు, ఆవలింతలు వస్తే నిద్రలు వస్తాయి. ఏది ఈ చిదంబర క్షేత్రం ఉన్న భారతదేశంలో పుట్టిన మనం. కానీ ఈ కుంచితాంగ్రిం భజేహం పుస్తకం గురించి నాకు తెలిసి తెలియడానికి కారణం డేవిడ్ స్మిత్ అనేటువంటి ఒక విదేశస్థుడు తెలుసుకో. డేవిడ్ స్మిత్ అనే ఆయన చిదంబరం నటరాజు మీద రీసెర్చ్ చేశాడండి, ఫారెనర్. ఆయన ఈ కుంచితాంఘ్రిం భజేయం శ్లోకాలకి అద్భుతంగా ఇంగ్లీష్ లో కామెంటరీ రాశాడు. ఒరిజినల్ టెస్ట్ దొరకలేదు కానీ ఆయన కామెంటరీ రాసినప్పుడు ఇచ్చిన కోట్ చేసిన శ్లోకాలు దొరికాయి నాకు. కనుకనే మన భారతీయ దైవం గురించి మనకు పరిచయం చేసిన ఆ విదేశస్థుడికి ముందు కృతజ్ఞతలు చెప్పుకుందాం. దీన్ని బట్టి మన నిద్రావస్థ నుంచి ఎంత జాగృతి చెందాలో కూడా తెలుస్తుంది. ఇలాగే నటరాజ తత్వంపై పాశ్చాత్యులు చాలా పరిశోధనలు చేశారు. నేను మీకు శివతత్వం చెప్పినప్పుడు ఇక్కడ కొంచెం చెప్పాను, అది కూడా నాకు గుర్తు. దాన్ని కూడా నేను మీకు స్మరిస్తాను మధ్యలో. మరొకసారి చెప్పుకున్నది మనం తప్పేం లేదు. దీనికి రిలేటెడ్ కనుక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ డేవిడ్ స్మిత్ చాలా విశేషాలు రాశాడు. అంతకు ముందే మనకి డాక్టర్ ఫిడ్జాఫ్ కాప్రా అనే అతను, కెనెత్ ఫోర్డ్ అనే అతను నటరాజ తత్వం మీద రీసెర్చ్ చేసి అద్భుతమైన విషయాలు రాశారు. ది కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ అని చాలా విశేషాలు, చాలా చాలా. ఇప్పటికీ కూడాను పాశ్చాత్య దేశాల్లో నటరాజ తత్వంపై చాలా ఆసక్తి కలిగ వాళ్ళు కనిపిస్తారు. అసలు ఇక్కడ మీరు పెట్టారు నటరాజ విగ్రహం. ఈ నటరాజ విగ్రహం చిదంబరం నటరాజ విగ్రహమే, అది ప్రధానం. ఈ నటరాజ విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది, అది మీకు తెలిస్తే ఇంకా మీరు కూడా ఇంట్లో దేవుడి గదిలో నటరాజ విగ్రహం పెట్టుకు తీరతారు. దానికి ప్రశస్తి అటువంటిది. ఈ కుంచితాంగ్రిం భజేహం అనే స్తోత్రంలో నటరాజు గురించి చాలా చాలా విశేషాలు, చిదంబర రహస్యాలు చెప్పాడు ఆయన. ఇలా మీకు ఇటు పురాణము, ఇటు ఇంతమంది రచించిన గ్రంథాలు, ఇతరత్రా వచ్చినటువంటి సాహిత్యాల్లో, సంగీతాల్లో వచ్చే రచనలు, ఇవన్నీ కలబోసి తయారు చేసినటువంటి ఒక రసం నేను మీకు పంచబోతున్నాను. అందుకని ఏదో ఒక పుస్తకం తీసుకుని కాదు. కనుకనే ఇవన్నీ వెతకడం, సమకూర్చడం, ఈ శ్రమంతా నేను పడతా. విని ఆస్వాదించి ఆనందించే శ్రమ మీరు పడండి. మొత్తం ఇది రెండు శ్రమ కాదు, సాధన. ఈ రెండు శివోపాసన అవుతాయి. కనుకనే మనం చిదంబర రహస్యాన్ని ఇన్ని గ్రంథాల ఆధారంగా తీసుకుంటున్నాం. ప్రధానంగా పారాయణ యోగ్యమైన గ్రంథం ఏదైతే చెప్పుకున్నామో దాన్నే వ్యాసపీఠం మీద పెట్టుకుని పారాయణ క్రమంలో చెప్పుకుని శ్రవణం చేసిన దాని ఫలితం కూడా అందరూ పొందాలి గనక, అటువైపు సంప్రదాయమైన పారాయణ పద్ధతి పెట్టుకుంటూ ఇవన్నీ కలబోసుకుంటూ దీన్ని శ్రద్ధగా విన్నవారికి సంపూర్ణమైన నటరాజు అనుగ్రహం లభించేటటువంటి విధంగా దీన్ని చెప్పుకునే ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత పలికించేవాడు ఆ పరమేశ్వరుడే. ఆయనకు నమస్కారం చేస్తూ శ్రీకారం చుట్టుకుని వెళుతూ ఉన్నాం. ఇక్కడ చిదంబర క్షేత్రం గురించి మాట్లాడేటప్పుడు పంచభూతలింగ క్షేత్రములు అని భారతదేశంలో ప్రసిద్ధిగా ఉన్నాయి. జ్యోతిర్లింగాలు 12 మనకు తెలుసు. పంచారామ క్షేత్రములైన ఆంధ్రదేశంలో ఉన్నవి మనకు తెలుసు. పంచభూతలింగములు అని ప్రత్యేకించి మళ్ళీ చెప్పబడుతూ ఉన్నవి. ఇవి ద్రవిడ దేశంలో ఉన్నాయి, ఒకటి మన ఆంధ్రదేశంలో కలిసింది. అయితే ద్రవిడము ఆంధ్రము అనేది తర్వాత మనం విభజించుకున్న రాష్ట్ర విభజనలే తప్ప భారతీయ సంస్కృతి అంతా కూడా భాషాభేదాలు ఎలా ఉన్నా అంతా ఒకటే. ఆసేతు సీతాచలం ఒక్కటే. ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర చేసేటప్పుడు మనం ఇక్కడి నుంచి రామేశ్వరం మొదలుకుని కేదారం వరకు అంతా మనదనుకునే తిరుగుతున్నాం. అలాగే పంచభూతలింగ క్షేత్రాలకి మన వ్యాసప్రోక్త పురాణాల్లోనే వీటి యొక్క ప్రస్తావన ఉన్నది. ముఖ్యంగా కాంచీక్షేత్రంలో ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగంగా మనకు చెప్పబడుతున్నది. ఇలాంటి పృథ్వీ సంబంధమైన మూలాధార చక్రస్థానం మరుగుడు కూడా ఉన్నది. ఇది కేవలం పృథ్వీతత్వముగా ఉండడమే కాకుండా తిరువారూరు కమలాపురం అని చెప్పబోతున్నాం, అది మూలాధారం, అది మూలాధార క్షేత్రంగా చెప్పబడుతున్నది. అలాగే కాంచీక్షేత్రం కూడా పృథ్వీలింగంగా ప్రస్తావన చేయబడుతున్నది. ఇక జలలింగం అనేటువంటిది తిరుచునాపల్లి దగ్గర జంబుకేశ్వర క్షేత్రం.

0: ఇక సహస్రారం పైనున్నది, దీనికి కైలాసం అని పేరు, మహాకైలాసం. చూసారా, పంచభూతలింగాలు ఇక్కడ వరకు వస్తే, జ్యోతిర్లింగం ఇక్కడికి వస్తే, పైనున్న కైలాసం ఇక్కడికి వచ్చింది. మొత్తం శివక్షేత్రం అంతా మన శరీరంలోనూ ఉంది. ఇప్పుడు మన శరీరం ఈ చక్రాలు దాటుతూ వెళితే శివక్షేత్ర యాత్ర చేసినట్లు అవునా కాదా చెప్పండి. ఇలాగ బాహ్యక్షేత్ర భావక్షేత్ర సమన్వయం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో హృదయస్థానం ఏదైతే ఉన్నదో, ఆ హృదయస్థానమే దహరాకాశం ఉన్న చోటు హృదయస్థానం. అది 12 రేకుల 12 దళాల మహాచక్రం అది. ఆ దహరాకాశంలో ప్రకాశించేటువంటి సూర్యభగవానుడి తత్వంలాగా అది ద్వాదశ కళలతో ఉంటుంది, ద్వాదశ ఆదిత్యం వలె. ఆ ప్రధానమైన ఆ తత్వమే దహరాకాశ మధ్యంలో ఉన్నది చిదంబరం, మన శరీరంలో చిదంబరం. మీ శరీరానికి హృదయం అనేది ఎలాంటి చిదంబరమో, ఈ సమస్త భూమండలానికి గుండె వంటిది, హృదయం వంటిది చిదంబరం. ఇది తీసుకోవాల్సింది. కనుక హృదయస్థానం సమస్త భూమండలానికి హృదయస్థానం వంటిది చిదంబరం. పరం పుమాంసం నిహితం గుహాయాం అని మనకి ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. గుహాయాం హృదయమనందున్న పరమాత్మని ధ్యానించు, హృదయంలో ధ్యానించు. ఈ హృదయం హృదయం అనే మాట మనం వాడుతుంటాం, యోగి హృద్యానగమ్యం అని. హృత్ అనే మాట ఉన్నది కదా, హృదయం హృదయస్థానం. కనుకనే పరమాత్మని ధ్యానించవలసిన చోటేది, ఆయన చోటు. ఆయన చోటులోనే ఆయన ధ్యానించాలి. ఆయన ప్రధానమైన చోటు హృదయం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

ఏతదన్నామత్తదేవాతదన్నామద్ధి ప్రజాపతే కస్వీదే కాకీచారతిగౌస్విజ్జాయతే పునః కిగ్గిస్విద్ధిమస్యాభేషజంగిం వావపానం మహత్ సూర్యా ఏకాకీచారతి చంద్రమా జాయతే పునః అగ్నిర్హిమస్యాభేషజం భూమిరావపానం మహత్ కాస్వీదాసీత్ పూర్వచిత్తిః కిగ్గిస్వీదాసీత్ బృహద్వయాః కాస్వీదాసీత్ పిలిప్పిలా కాస్వీదాసీత్ పిశంగిలా ద్యౌరాసీత్ పూర్వచిత్తిరశ్వా ఆసీద్ బృహద్వయాః అవీరాసీత్ పిలిప్పిలా రాత్రీరాసీత్ పిశంగిలా వాయుష్ట్వాపచతైరావత్వసీదగ్రీవశ్చాగైః న్యగ్రోధశ్చమసైశల్మలిర్వృద్ధ్యా ఈషస్య రాథ్యో వృషా పద్భిశ్చతుర్భిరేదాగన్ బ్రహ్మా కృష్ణశ్చ నోవతు నమోగ్నయే సగ్గీషీతో రశ్మినా రథ సగ్గీషీతో రశ్మినా హయాః సగ్గీషీతో అప్స్వప్సుజా బ్రహ్మా సోమా పురోగవః స్వయం వా జిగ్గిస్తన్వం కల్పయస్వ స్వయం యాజస్వ స్వయం జూషస్వ మహిమాతేన్యేన న సన్నశే నవా ఊ ఏతన్మ్రియసీ నరిష్యసి దేవా ఇదేషి పథిభిః సుగేభిః యత్రాసాతే సుకృతో యత్ర తే యయుస్తత్ర త్వా దేవః సావితా దాధాతు అగ్నిః పశురాసీత్ తేనా యజంత

ప్రియపాదిగ్గేహవామహే నిధీనాన్ త్వా నిధిపదిగ్గేహవామహే వసో మమ ఆహమాజాని గర్భధమా త్వమాజాసి గర్భధం తా ఉభౌ చతురః పదః సంప్రసారయావ.

వేద సూర్యస్య బృహతో జనిత్రమథో వేద చంద్రమా సంయతోజా పృచ్ఛామి త్వా పరమందం పృథివ్యాః పృచ్ఛామి యత్ర భువానస్య నాభీః పృచ్ఛామి త్వా వృష్ణో అశ్వస్య రే

ప్రావేశయన్ సత్పుండరీకముభవతి సత్పుండరి ప్రజాం ప్రయచ్చతి ఆక్షా దేవదీయ కారవతి అవరుంధే.

ప్రియంధామరాత్మోత్తదత్మనేహేవైతేన ప్రియంధామరాత్మోత్ దాముకమేనం ప్రియం భవతి వత్సప్రియం వైభాలంధనమృషయోత్యం సానిధి స ఏతత్ సూక్తమపశ్యత్ తేనాధివాద అపజయత్తేనాపజతిమగచ్చత్ తదవిందత్ తమేవైతేనాపజయత్యాపజతమేవ గచ్చతి ద్వాదశభిర్వతిష్ఠతే ద్వాదశమాసాః సంవత్సరస్సంవత్సరమేవావరుంధే తిష్ఠుభో భవంతీంద్రియస్యావరస్యా అన్యేత్యః ప్రక్రామయత్యన్యేత్యుపతిష్ఠతే యోగక్షేమం వా ఏతత్ అజానాహాందాధారతస్మాద్యాయావరా అన్యాః ప్రజాక్షేమ్యా అన్యాథైతత్ తక్రామ్యోపతిష్ఠతే తస్మాద్యాయావరః క్షేమ్యమమిత్రయాది తస్మాద్యాయావరస్య క్షేమ్యోన్నం బభూవ యత్రోహిష్యమాన స్యాత్ తదవ స్యాత్ తామజే ప్రజక్రమాద్విదతిష్ఠతి యోగక్షేమం వా ఏతద్యస్మిన్ యజమానో భ్రాతృవ్యస్య వృంకా ఉత్పాదిష్టే దేవా ఇది విశ్వేహీ ఈదం

పశవో యే చారణ్యా ఉభయే హైనం పశవో విదంజానతే చతస్ర ప్రాతిస్తాదయతి చత్వారి వై ఛందాగం సుఛందోభిరేవైనం భక్తేవాస్వర్గం లోకమాయ కృష్టే దిశా ఆక్రమన్ తథాగ్నీయం తథా ఏతాభిరగచ్చేత ఉపదీయంతే దిశాం ధృత్యై పశవో వా ఇష్టకాగారవత్యం వై పశవో నోపతిష్టంతే సమీచీ పురస్తాదుభయత దే సమీచీ పశ్చాదుభయత ఏవాస్మై సమీచ పశూనుపద

అక్షయోక్తిపదాక్షం బ్రహ్యదావయన్వీతే కృత్వోషద్వారతవృతమప్యావర్తయంతి కృషత్యేషా హి దేవానామృతతో అముష్యవాత్. ఏతదాదిత్యశ్యావృతమను పర్యావర్తంతే త్రిశిరస్య స్వస్తీపాః సంపాదయతి త్రివృద్ధాగ్నిర్ద్వాదశీతాభవన్ద్వాదశమాసాత్సంవత్సరస్సంవత్సరం వాశర్వినీతే ఇయం వాభిభేదగ్నిర్మాతిదక్షతీతి యత్ త్రిశత్యశ్యా వా ఏతత్త్రిగుణం క్రియతే.

ma ieri dacchera da stada ya de rakshasama patte pragasya purvava vatte java agne priya tano yatyatam priyanai vainandan va atamargayade గాయత్ర్యా సాధయతి తేజో వై గాయత్రీ బ్రహ్మవర్చసం తేజ ఏవ బ్రహ్మవర్చసమవరుంధా ఔదుంబరే ముత్తరతస్తాదయతి తత్నః పూర్ణామూర్ధ్వా ఉదుంబరోన్నంధ్యో ఏవాసన్నాదదాది

సాధయే ప్రాణానస్య మోహయతి ప్రమాయకో భవతి మూర్ధన్ వదేభిః సాధయతి మూర్ధన్యోసానీతి త్రివృత్వతిం పురస్తాత్ సాధయతి త్రివృత్వై యజ్ఞ ముఖం ముఖతో వా ఏతద్యజ్ఞముఖం దాది సప్తదశవతీం దక్షిణతోర్ణం వై సప్తదశోర్ణం వా ఏతద్దక్షిణతో దదాది తస్మాత్ దక్షిణే రహస్తేనాన్నమధ్యతే తస్మాత్ దక్షిణోర్థ ఆత్మనో వీర్యవత్తరస్తస్మాత్ దక్షిణ వర్థం మయా గుంసి అనుపర్యావర్తందే పంచదశ్యవత్తరతో జో వై పంచదశో జో వా ఏతదుత్తరతో దాత్యేకవి పుంసతి పశ్చాత్తిష్ఠిత్తే త్రివృత్తిం పురస్తాత్ సాధయతి త్రివృత్తి యజ్ఞ ముఖం ముఖతో వా ఏతద్యజ్ఞ ముఖం దదాది పంచదశవతీం దక్షిణతః సాధయతి సప్తదశవతీముత్తరతః పక్షయోస్తర్భత్వాయాపాసాయతనత్వాయ తస్మాదుభాప్యాభ్యా మన్నమధ్యతేతో వజ్రో వై పంచదశో వజ్రేణ వా ఏతద్యజమానో భ్రాతృవ్యముభ్ర నిర్భజత్యేకవిపుంసతి పంచ పంచాశత్ ప్రతిష్ఠిత్తి ప్రతిష్టాశ్యేకవిపుంసోర్కస్య వా ఏషామనుర్కోన్నాదో భవతి యస్యైత ఉపధీయంతేర్భాగోసి దీక్షాయా ఆధిపత్యం బ్రహ్మస్థృతం త్రివృత్తోమా ఇది కృతో మీనామై సాష్టకారేతాభిర్వై ప్రజాపతిర్యదేకస్మాత్తత్సంప్రణోతి యదూర్ధ్వమేతదాభిర్మన కామయతే తత్ప్రణోత్యేతస్తూపయతి ప్రజాదీయంతే సృష్టయో వైనామైషా ఇష్టకారేతాభిర్వై ప్రజాపతిర్యద్యదకామయతత్సృజత యేతాభిర్యజమాన కామయతే తత్సృజతే అగ్నే దాతాం వృణుదానస్తత్నానితి పురస్తాత్ సాధయతి య ఏవ జాతాస్తత్నాస్తానేతయా ప్రణత్ ప్రత్యం జాతవే గోణస్వదే అష్టాద్య జాతాస్తపద్మాస్తానేతయా ప్రతినుదేత్రాద్రవ్యశ్రవేషా వినోదశ్చక్షుశ్చత్వారి పుంసే స్తోమోవర్చోద్రవిణమితి దక్షిణతస్తాదయతి షోడశీ స్తోమా ఓజోద్రవిణమిత్యుత్తరదశ్చతుశ్చత్వారింశదక్షరా వై త్రిష్వజ్రవజ్ర షోడశీ ద్రవ్యాపగ్రహణం వై వజ్రోదశ దక్షిణా ప్రహరణీయనస్తవ్యాపగ్రహం వా ఏతద్వజ్రం దక్షిణా ప్రహరణీయం యజమానో ద్వాద్రవ్యాయ ప్రహరది పురీషవతీం మధ్యతస్తాదయతి పురీషమిదం మధ్యత అశో పురీషం మధ్యత ఆత్మనస్తాయ మాత్మానమేవాగ్నిరాజో వాగ్మై విరాత్ పశవో వా ఏతా ఇష్టకా

0: మహాదేవ అప్పియర్డ్ అస్ అన్ అగ్నిస్తంభ టు క్రష్ ద అహంకార ఈగో ఆఫ్ బ్రహ్మ అండ్ విష్ణు. సో హూ ఈస్ ఫార్మ్లెస్, దట్స్ వేర్ షీ సేస్, బట్ హీఈస్ బియాండ్ ఆల్ ద మెటీరియల్ ఫార్మ్. సమ్టైమ్స్ యూ సీ ద ఉపనిషత్స్ డిస్క్రైబ్ మహాదేవ ఇస్ అరూపం అండ్ విభుం, చిదానంద రూపం అరూపం, విభుం చిదానంద రూపం అరూపం అద్భుతం. కైవల్య ఉపనిషత్ ఇట్సెల్ఫ్ యూజెస్ ద వర్డ్ విభుం అండ్ అరూపం. సో విభు మీన్స్ ఇన్ఫైనైట్, వన్ హూ డజంట్ దట్, బట్ దట్ అనంతత్వ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ద ఫార్మ్డ్ మహేశ్వర, బికాస్ ద ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ ఇన్ ద ఉపనిషత్స్, వీ సా దట్ జస్ట్ నౌ. అండ్ ఆల్సో హీ హ్యాస్ దట్ ఫార్మ్లెస్నెస్ అట్రిబ్యూట్, హీ హ్యాస్ దట్ అనంతత్వ. అనంతత్వ మీన్స్ ఇన్ఫైనైట్నెస్. సో ఇన్ఫైనైట్నెస్ ఇస్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ దట్ ఫార్మ్డ్ మహేశ్వర. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యత్వం జ్ఞానత్వం అండ్ అనంతత్వం ఆర్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. So formless means he doesn't, that doesn't mean that he has a form, that doesn't mean he doesn't have a form, you know. So like so he is beyond all the material form. Shrikantharajya beautifully brings this in his Brahmasutra Bhashyam, that his form is not like our form, like we are bound by birth, old age, disease and death, but his form is divine and spiritual, completely beyond all the modes of material nature. It's not like the forms of Brahma and Vishnu. So he transcends all the material forms. And we also saw only after, in the Bhasma Bhaksha Leela, when Vishnu decorates his body with a sacred ash, he had to actually meditate on the divine form of Mahadeva after, and then his knowledge attained completeness. And that's how he attained complete knowledge, because when Vishnu meditated on a jyoti in his heart, Mahadeva said, "Your knowledge is incomplete." And then he meditated on the form of Lord Shiva, then his knowledge became complete. And that's why you see, because of his all-pervasiveness, that's why some Upanishads describe him as Vibhum and Arupam. But we have to understand that properly. And who is the cause of all actions? Anadhyantam, Ajasyantam, Ajaha, Ajayamano Bahudha Vijayate. He is birthless. He doesn't have birth. He appears and disappears. He doesn't have Brahma, Vishnu, Indra, Munayor, Janma, Mrityu, Jaraditaha. Parvati Mata says, "I don't want to get married. I don't want to get married to people like Brahma, Vishnu and Indra who are bound by birth, old age, disease and death. Whereas I want to get married to the person who is eternal, who is Shashvata, who is beyond birth and death, who is birthless, who is beyond the three modes of material nature. And that is my dear Parameshwara alone." Parvati Mata says in Matsya Puranam, 154th chapter, 178th verse. And then mother continues, Upamanyu Maharshi's mother continues, "Tadbhaktas tadgato nityam tannishtas tatparayanah bhajaputra mahadevam tatak prapsyasi chepsitam." And then just devote yourself to him, oh my dear child. Don't look at anything. Shiva eko dyeyah, Atharvashika Upanishad says. Shiva eko dyeyah, just casting aside everything, meditate on him alone in the heart. And then jananyas తద్వచః శ్రుత్వా, జనన్య, జనని మీన్స్ మదర్, జగజ్జనన్యై జగతే కపిత్రే నమశివాయై చ నమశివాయ. జగజ్జనని ఇస్ పరాశక్తి, జగత్ పిత ఇస్ పరమేశ్వర. అర్ధనారీశ్వర స్తోత్రం బ్యూటిఫుల్లీ సింగ్స్. బట్ హియర్ ద జనని, దట్ ఇస్ ఉపమన్యు మహర్షిస్ మదర్, హీ అడ్రెసెస్ హర్ ఎస్ జనని, అండ్ దట్ జనని హెస్ గివెన్ దిస్ నాలెడ్జ్ టు మీ. సో జనన్యాస్ తద్వచః శ్రుత్వా, శ్రుత్వా, ఆఫ్టర్ హియరింగ్ ద వర్డ్స్ ఆఫ్ మై మదర్, ఓ కృష్ణ, తదా ప్రభృతి శత్రుఘన్ మమ భక్తిర్ మహాదేవే నైష్టికి సమపద్యత. I started engaging in devotion to Mahadeva, having nothing else in my mind, casting aside everything, just I completely devoted to Mahadeva. And then I applied myself practicing austere penances in order to gratify Lord Shiva.
1: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thiruneriya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that